శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం

అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 54 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పథకం ఈరోజు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైలాన్ ఆవిష్కరించి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఖరీఫ్ 2026కు సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు తదితర 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. గృహ నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్లో నూతన శకం మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పురిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడంపై ఎక్స్ వేదికగా ఈ మేరకు స్పందించారు. అభద్రతా భవన్ నుంచి ఆత్మగౌరవానికి పేదలను తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం సభలో ఆయన మాట్లాడుతూ, కూటమి పాలనలో సొంత ఇల్లు కావాలనుకున్న పేదలకు భరోసా దక్కిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులలో పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదొల్లు పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఈ నెల 11 నుంచి రోజు 2 సెషన్లను నిర్వహిస్తామని పరీక్షల కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. జపాన్లోని ఐచి నగోయ వేదికగా సాగిన ఆసియా క్రీడలు ఆదివారం ముగిశాయి. 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకున్న భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు తేలికపాటు నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన భక్తి గీతాల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తి గీతం.

0: సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
2: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తుంది.
1: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు 2,000 లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
3: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచి లాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
1: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి.

0: పాలనని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
2: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువటి రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు.

పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌక ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యకుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జైశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్తో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు.

0: పెన్షనర్లు కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోశిశ్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కి ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుడండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరూ, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరూతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్

షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహత్రజన్ టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.3.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్,
4: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
6: Yes, ma'am.
5: చెప్పండి.
6: Yes, sir. రంగనాథన్, ma'am.
5: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
6: Yes, ma'am.
5: గుడ్ గుడ్.
6: కాఫీ టైం ఏంటి రోషిణి?
7: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
1: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 7:00 17:47 అయిపోయింది. వెల్కమ్ టు కాఫీ టైమ్ మీ అందరికి. మరి ఇవాళ కాఫీ టైంలో పోళ్ళన్నీ కాఫీ ముచ్చట్లయితే సిద్ధంగా ఉన్నాయి మీకోసం. మరి అవన్నీ మీ అందరికీ అందించేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనాని. అసలు ఈరోజు డేట్లో వెరైటీ గమనించారా? ఇవాళ డేట్ని డబల్ చేయండి, మంత్ వస్తుంది. మంత్ని డబల్ చేయండి, ఇయర్లోని ఫస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. అదే ఇయర్లోని లాస్ట్ డిజిట్ రావాలంటే దాని ముందు నెంబర్ని ట్రిపుల్ చేయండి, అంతే సింపుల్. సో 5 డబల్స్ ఆర్ అంటే 5 2s are 10, 10 2s are 20, అండ్ 6ని ఎలా వస్తుంది? 2 3s are 6 కదా. అది సంగతి. మరి అది సంగతి, మరి ఇంకా మాట్లాడుకుందాం ఇవాళ బోల్డ్ అన్ని విషయాలు. అండ్ ముందుగా అయితే అదర్స్ అనిపించేలాంటి సాంగ్ మీకోసం వచ్చిస్తోంది, దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్లో, దేవిశ్రీ ప్రసాద్ గారి వాయిస్లో. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

ఆదర్శ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చేసా మన కాఫీ టైం ప్రోగ్రాంలోకి. మరి ఈ రోజు చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 5 అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? చెప్పలేరులే కదా, నేనే చెప్పేస్తా. సో సెప్టెంబర్ 5 అనగానే మనకి టీచర్స్ డే గుర్తొస్తుంది కదా. మనందరం ఎంతో గౌరవంగా మన గురువులందరినీ గౌరవించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం కదా. మరి అక్టోబర్ 5 కూడా ఒక డే ఉంది, అదే వరల్డ్ టీచర్స్ డే అనమాట, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. సాధారణంగా ఈ టీచర్స్ డే ఏమో మన భారతదేశం అంతా జరుపుకుంటారు, కానీ ఇవాళ మనం జరుపుకునే ఈ టీచర్స్ డే మాత్రం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అనమాట. మరి ఈ డేని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1966లో ప్యారిస్లో స్టార్ట్ చేశారు. సో ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏవైతే ఉంటాయో అవి దేశాలతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ, అలాగే ఐక్యరాజ్య సమితి, ప్రభుత్వ ఇతర సంస్థలు అన్నీ కలిసి ఉపాధ్యాయుల హోదాని పెంచడానికి, అంటే టీచర్స్ అనేవాళ్ళు జస్ట్ మనకి పాఠాలు చెప్పడం లేకపోతే మనకి మార్కులు వేయడం ఈ ఒక్క రెండు పనులు మాత్రమే కాదు, వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మరి ఆ బాధ్యతలకి గుర్తుగా, వాళ్ళ యొక్క హక్కులకు గుర్తుగా అలా మన కోసం ఈ స్పెషల్ డే అన్నమాట. అంటే దీని ఒక నిర్దిష్ట సిఫారసులతో దాన్ని ఒక పేరు కూడా పెట్టారు, స్టేటస్ ఆఫ్ ద టీచర్స్ అని. సో ఆ పత్రాన్ని ఆమోదించడం జరిగిందనమాట. సో అలా ఆమోదించినందుకు గుర్తుగా ఈ వరల్డ్ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇవాళ ఇంకొక మంచి స్పెషల్ డే ఉంది, అదేంటనేది షేర్ చేయబోయే ముందు అసలు ఈరోజు బయట వెదర్ ఎలా ఉందో తెలిసి వచ్చేటప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు వినబోయే పాటలోనే నేను చెప్పేస్తాను. అంటే మీరంతా వినబోయే పాటలో మరింతకే ఆ ఫస్ట్ లైన్ గమనించండి, అలానే ఉంటుంది పాట. మరి ఇప్పుడైతే శ్రేయ ఘోషల్ వాయిస్లో అతడి నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ ఏమై ఉంటుందని అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశారా? మధ్యలో వరుణ్ వచ్చాడు, చందు వచ్చాడు, పవన్ వచ్చారు, ఇంతకీ ఎవరు వచ్చారు చందన నీతో అంటారా? అలా పిల్లగాలులతో పవనే వచ్చాడనమాట. అది సంగతి. మరి ఇలా మన వెదర్ అయితే పొద్దుపొద్దునే చాలా చల్లగా కూల్ కూల్గా ఉంది. అండ్ మరి కాఫీ టైంలో మరిన్ని స్పెషల్ డేస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అండ్ మాట్లాడితే గనక మనం ప్రతి ఒక్కరితో కూడా మంచిగా మర్యాదగా ఉండాలి. నిజమే కదా, ఒక చిన్న చిరునవ్వు, మనం మాట్లాడే ఒక మంచి మాట ఎదుటివాళ్ళలో ఆనందాన్ని నింపగలదు. అదేవిధంగా ఇతరుల పట్ల మనకి ఉండే దయ, ప్రేమ, గౌరవం ఇవన్నీ కూడా చూపించాలన్నమాట మనం ఎప్పుడు కూడా ఇతరుల పట్ల. సో ఇది చాలా ముఖ్యం. అండ్ అంతేకాదు, ఇతరులకి సహాయం చేయడం ద్వారా సమాజంలో కూడా, లేకపోతే ఇతర వ్యక్తుల యొక్క లైఫ్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళం అవుతామన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలా ఉండాలో తెలుసా? మనం ఇతరులతో ఉండేటప్పుడు మన సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు సినిమాలో రేలంగి మావయ్య ఉంటారు చూసారా, అలా ఉండాలి. అంటే అన్నిటికీ నవ్వుతూ ఉండమని కాదు, కష్టం ఎంత వచ్చినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు, బాధ కలిగినా నవ్వుతూనే ఉన్నాడు. అంటే నవ్వుతూ తన బాధల్ని, కష్టాలని అలా పక్కకి తోసేశాడు. చివరికి తనకి వచ్చింది ఏంటి అని అంటే తన మంచితనం రిటర్న్ తిరిగి వచ్చిందనమాట. సో తన కొడుకుల రూపేణ అది సంగతి. మరి ఇలాగా మనం కూడా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదే నేషనల్ బీ నైస్ డే. అంటే నువ్వు మంచిగా ఉండు అని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. సో రేలంగి మావిని అయితే తీసుకురాలేం కానీ ఆ సినిమాలోని పాట అయితే వినిపించేయగలను మీ అందరి కోసం. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నుంచి సాంగ్. ఇంటూ స్టే ట్యూన్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఏ చిన్ని, ఏం చేస్తున్నావు? నీకు ఏబిసిడీలు వచ్చా?
3: వచ్చు,
2: చెప్పు చూద్దాం.
3: A for apple, B for boy, C for cat, D for dog.
2: ఇవైతే చిన్నప్పటి ఏబిసిడీలు.
4: మరి ఆరోగ్యాన్ని ఇచ్చే ఏబిసిడీలు తెలుసా?
5: ఆరోగ్యాన్ని ఇచ్చేవా?
4: హెల్దీ ఆల్ఫాబెట్స్.
5: అవేంటి?
2: విటమిన్ ఏ, బి, సి అండ్ విటమిన్ డి.
5: వేటిలో ఉండేవి?
4: విటమిన్ ఏ కావాలంటే ఆకుకూరలు, క్యారెట్, చిలకడ దుంప, గుమ్మడికాయలు, పాలు, గుడ్లు వీటిలో ఉంటుంది.
2: మరి విటమిన్ బి విషయానికి వస్తే బాదం, చేపలు, ఆకుకూరలతో పాటు ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో కూడా లభిస్తుంది.
4: ఇంకా జామ, నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం వీటిలో విటమిన్ సి లభిస్తుంది.
2: మరి విటమిన్ డి అయితే పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పాల పదార్థాల నుంచి డి విటమిన్ ఈజీగా లభిస్తుంది. ఇవన్నీ సమపాళ్లలో తీసుకుంటే ఎవరినైనా డి కొట్టచ్చు.
4: ఇంకెందుకు ఆలస్యం? ఏబిసిడీలను చదవటమే కాదు తినేద్దామా?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో కాఫీ టైం చందనతో కలిసి. మరి ఈరోజు మంచి స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి. మరి తెలుసుకుందాం ఇంకేమున్నాయి స్పెషల్ డేస్ అనేది. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ నో ప్రాస్టిట్యూషన్ అన్నమాట, అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2002లో ఇదే రోజు అక్టోబర్ 5th ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారనమాట. సో 2002లో ప్రారంభించిన ఒక సదస్సులో ఏమైంది అనంటే అనేక దేశాలు పాల్గొన్నాయి. దేనికోసం? ఈ వ్యభిచారం యొక్క ప్రభావం గురించి.

అందరికీ అవగాహన కల్పించేందుకు. సో ఇలాంటి చర్యలు చేసేవాళ్ళ మీద మనకి తప్పకుండా శిక్ష పడాలి. దానికి అన్యాయానికి గురైన స్త్రీలకి వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి ఒక ప్రత్యేక సదస్సును అయితే ఏర్పాటు చేశారన్నమాట.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలు.

ప్రిన్సెస్ నూర్జహాన్, అదే మన సీతా మహాలక్ష్మి ఆ రామ్కి రాసిన లేఖలు ఎలా వచ్చాయి? రామ్ తన స్టోరీ అంతా కూడా ఒక చిన్న బ్రాడ్కాస్టర్ ద్వారా తను షేర్ చేసుకోవడం, అది విని ఎన్నో లేఖలు రావడం, ఆ లేఖల్లో ఒకటి ఈ లేఖ అవడం చాలా బాగుంటుంది కదా స్టోరీ అంతా కూడా. మరి ఇలాగా మనం తెలుసుకుందాం ఈరోజు ఒక స్పెషల్ డే, అదే నేషనల్ మిలిటరీ పాడ్కాస్ట్ డే. సో పాడ్కాస్ట్ డే అనేది రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అంటే ఐపాడ్లో పాడ్, బ్రాడ్కాస్ట్లో క్యాస్ట్, రెండూ కలిపితే వచ్చేదే పాడ్కాస్ట్ అని చెప్పి. సో అదేవిధంగా ఈరోజు స్పెషల్లీ మిలిటరీ పాడ్కాస్ట్ డే అనమాట, అంటే పాడ్కాస్ట్ల ద్వారా సైనికుల యొక్క చరిత్రలు, అలాగే సైనికుల యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా మనకి తెలిసే విధంగా మాజీ సైనికులు అలాగే నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తన యొక్క అనుభవాన్ని ఈ పాడ్కాస్ట్ రూపంలో పంచుకుంటూ ఉంటారన్నమాట. మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న అనేక శ్రోతలకి వాళ్ళ సమాచారం చక్కగా సులభంగా అందుతుంది. అంతేకాదు కొత్తగా ఎవరన్నా సైనికుల్లో జాయిన్ అయినా సరే, అంటే ఈ సైనిక శిక్షలో జాయిన్ అయినా లేకపోతే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా, ఇలా వాళ్ళందరికీ కూడా తన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో

వాళ్ల యొక్క అనుభవాలు యూజ్ అవుతాయి అన్నమాట. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సైనిక సేవల్ని అర్థం చేసుకునేందుకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి పాడ్కాస్ట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకి సమాచారాన్ని ఈజీగా మనకి షేర్ చేసేస్తున్నాయి కదా. మరి అలా సైనికుల యొక్క సేవలు, వాళ్ళ యొక్క త్యాగాలు తెలుసుకోవాలి అని అంటే ఇలా మిలిటరీ పాడ్కాస్ట్ కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలన్నమాట. సో అందుకోసమే ఈ నేషనల్ మిలిటరీ పాడ్కాస్ట్ డే. సో మరి ఈరోజు మనం చాలా రకాల స్పెషల్ డేస్ గురించి తెలుసుకున్నాం కదా. మరి అయితే మన రిపబ్లిక్ డే గురించి అడగగానే మనం జనవరి 26 అని చెప్పి మనం ఈజీగా చెప్పేస్తాం. అదే ఇతర దేశాలకు కూడా ఒక రిపబ్లిక్ డే ఉంటుంది కదా, అలా ఈరోజు పోర్చుగల్ వాళ్ళు తమ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో పోర్చుగల్ యొక్క రిపబ్లిక్ డే అనమాట గణతంత్ర దినోత్సవం. 1910లో పోర్చుగల్లో మన రాజరిక పాలన అనేది ముగిసింది. అలా ముగిసి ఆ దేశానికి గణతంత్రం అనేది ఏర్పడింది. ఈ సందర్భంగా వాళ్ళు పోర్చుగల్ వాళ్ళైతే దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ప్రజెంట్ ఈ రోజైతే వాళ్ళు. సో అట్లా వాళ్ళందరూ కూడా పోర్చుగీస్ ప్రజలందరూ కూడా తమ దేశ చరిత్రని అలా జాతీయ ఐక్యతని స్మరించుకుంటూ ఉంటారన్నమాట. సో పోర్చుగల్ వాళ్ళ రిపబ్లిక్ డే. ఇంకా ఉంది స్పెషల్ డే మాట్లాడుకుందాం దాని గురించి. ఈలోపు ఒక మంచి పాట వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, రిపబ్లిక్ నుంచి చివరిగా మంచి పాట అయితే వినేశారు. తెలుసుకుందాం, ఇంకొక స్పెషల్ అయితే ఉంది. మరి ఈరోజు ఒక స్పెషల్ డే. అదేంటి అని అంటే 102 వాళ్ళ కాన్స్టిట్యూషన్ డే అనమాట. సో అంటే వాళ్ళ రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుతుంది. సో ఒక ఒక దేశమేమో వాళ్ళ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటే మరొక దేశమేమో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అనమాట. 1980లో వీళ్ళ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఎవరిది? 102 అనే దేశం వాళ్ళది. సో ఆ దేశ చరిత్రలో ఈ యొక్క డే చాలా ముఖ్యమైన డే అనమాట. మరి వాళ్ళ రాజ్యాంగం దేశ పాలనా వ్యవస్థకు ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది ఈరోజే. అందుకే వాళ్ళందరూ కూడా 102 దేశ ప్రజలందరూ కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది సంగతి. మరి చివరిగా ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది ఓం భీమ్ బుష్ సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతిలో చిత్తూరు, తిరుపతి అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధరబాబు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని రాష్ట ప్రభుత్వ విప్పు కురుపాం శాసన సభ్యులు యోగి తెలియజేశారు అన్నారు. పార్వతీపురం మండల జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 66,884 రూపాయల విలువైన చెక్కును లబ్ధిదారులకు మంత్రి ఆమె అందజేశారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తోడైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం సందర్శన కోసం 1,060 భక్తులతో ఈ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

8:09:38 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి చందన అంటారా? చెప్తా, మాట్లాడుకుందాం దాని గురించి. సో ముందుగా ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా ఉసిరివలి నుంచి, అండ్ ఇంకా మంచి సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి వినిపించేస్తాను. బట్ ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.

0: లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎస్, మరి ఈ రోజు బయట మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకుందాం. ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి 117.27 రూపాయలు ఉంది. అలాగే ఒక లీటర్ డీజిల్ 104.98 రూపాయలు. అది విషయం. అంటే నిన్నటికి ఈ రోజుకి ఇంకా చేంజెస్ ఏం కనిపించట్లా. సో అట్లా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఉన్నాయి. మరి ఇంకా బయట మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి నేను మీతో షేర్ చేయబోయే ముందు ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు చెన్నై లవ్ స్టోరీ నుంచి. అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇక బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, 1 గ్రామ్ 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 14,917 రూపాయలు. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం 13,674 రూపాయలు. ఇక 1 గ్రామ్ 18 క్యారెట్ల బంగారం 11,188 రూపాయలు ఉందన్నమాట. ఇలా బంగారం ధరలు అయితే ఉన్నాయి. మరి వెండి ధర విషయానికి వస్తే 1 గ్రాము వెండి 244.90 రూపాయలు. అలాగే 1 కేజీ వెండి వచ్చేసి 244,900 రూపాయలు. ఇక ప్లాటినం ధర ఎలా ఉంది అనంటే, 1 గ్రామ్ ప్లాటినం వచ్చేసి 5,227 రూపాయలు. అలాగే 10 గ్రాముల ప్లాటినం వచ్చేసి 52,270 రూపాయలు అన్నమాట. మరి ఇవి రేట్స్ అయితే. మరి ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈలోపు ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈరోజు ఏం తెలుసుకుందాం మన గుడ్ మార్నింగ్ విజయవాడలో, అంటే మన లైఫ్లో డబ్బైనా సమయమైనా వస్తువులైనా ఏవైనా సరే మనకి చాలా విలువైనవే, కానీ మనం ఇతరులకు ఇచ్చే గౌరవం, మనం చూపించే చిన్న చిరునవ్వు, మనం ఇతరులపై చూపించే దయ, ఇవన్నీ చెప్పి అంటే ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనకు వచ్చే ఒక మన నోటి నుంచి వచ్చే ఒక మంచి మాట. సో ఇవన్నీ కూడా ఇలా అన్నీ కూడా చాలా విలువైనవి అన్నమాట. అంటే మన లైఫ్లో మన వరకు మాట్లాడుకుంటే డబ్బులు, మనకున్న టైం, మనకుండే వస్తువులు, మనం సంపాదించుకున్న ఆస్తులు, ఇవన్నీ మనకి మన వరకు మనకి విలువైనవి. కానీ మన విలువని ఇంకా పెంచగలిగేవి ఏంటి? ఇతరుల పట్ల మనం చూపించే గౌరవం, మన ముఖాన చూపించే చిన్న చిరునవ్వు, మనం ఇతరుల పట్ల చూపించే దయ, అలాగే మనం ఇతరులకి చెప్పే చిన్న మంచి మాట, ఇవన్నీ కూడా మన విలువని ఇంకా పెంచుతాయన్నమాట. ఒక మంచి మాట చెప్పడానికి ఖర్చు ఏమన్నా అవుతుందా? అవ్వదు. కానీ ఆ మాటకున్న విలువ ఎంతో పెరుగుతుందన్నమాట. మరి ఈరోజు అలాంటి ఒక విలువైన మాట గురించి మనం తెలుసుకుందాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ముందుగా ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్. మరి ఇప్పుడైతే చెన్నకేశవరెడ్డి నుంచి ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్.

ఎస్ వింటున్నారు గుడ్ మార్నింగ్. విజయవాడ చందనతో కలిసి మంచి సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడగా మణిశర్మ గారి కంపోజిషన్లో చెన్న కేశవరెడ్డి నుంచి వినేశారు కదా, మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒక మంచి విలువైన మాట గురించి. ఒక మాట మాట్లాడడం వేరు, విలువైన మాట మాట్లాడడం వేరు కదా. మాట ఎవరైనా మాట్లాడగలరు, కానీ ఆ మాట ఎంత విలువైనదిగా మారుతుంది అనేది మన చేతిలోనే ఉందన్నమాట. సో అలా ఒక విలువైన మాట గురించి అయితే తెలుసుకుందాం. ఒక మంచి మాట ఒక వ్యక్తిని సంతోష పరిచేలాగా మాట్లాడగలం, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క లైఫ్ని ప్రభావితం చేసే విధంగా కూడా మాట్లాడగలం. అయితే మన అంటే మన లైఫ్లో మనకి తెలిసిన వాళ్ళతోనే మనం మంచిగా ఉంటే సరిపోతుందా, లేక తెలియని వ్యక్తితో కూడా మంచిగా ఉండగలమా? అంటే అది మన మీద డిపెండ్ అయి ఉంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు, అతని పరిస్థితి ఏంటి, లేకపోతే అతను మనకు తెలుసా తెలియదా, పరిచయితుడా సో అపరిచితుడా, ఇలా పరిచయస్తుడా లేకపోతే అపరిచితుడా, ఇలా ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడితే మనం మాట్లాడే మాటల్ని త్వరగా జడ్జ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందుగా మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ అప్పుడే మీరు ఫస్ట్ టైం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరన్నా సరే అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీ బంధువుల్లోనే మీకు తెలియని వాళ్ళు కొత్తగా మీరు పరిచయం చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఎవరైనా అయి ఉండొచ్చు. సో అలాగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక చిన్న చిరునవ్వు మన ముఖాన మనం ఉంచుకుంటే అవతల వాళ్ళకి మన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ రాకుండా మనం ఒక విలువైన మాటని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ అంతేకాదు, మనకి వీళ్ళు తెలిసి

తెలియదు. అమ్మో వీళ్ళకి సహాయం చేస్తే ఇప్పుడు తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ మనకి ఆ హెల్ప్ అనేది మనకి వస్తుందో లేదో, లేకపోతే అది వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపిస్తారో లేదో, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే మీరు చెప్పే మాట ఎలాగా వృధా అయిపోతుందో, మీరు చేసే ఆ చిన్న హెల్ప్ కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఆ చిన్న సహాయం, మీరు చేసే ఆ చిన్న సహాయం వాళ్ళ లైఫ్ని మార్చగలదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయండి. దానికి రిటర్న్ మీరు ఏది ఆశించకుండా చేస్తేనే అది ఒక మంచి హెల్ప్ అవుతుందన్నమాట. సో అదేవిధంగా మనం ఎలా అయితే రిటర్న్ ఆశించకుండా హెల్ప్ ఎలా చేస్తూ ఉంటామో, మాట కూడా ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళు మనం ఎలా మాట్లాడినా సరే వాళ్ళు మనతోనే మంచిగా మాట్లాడాలి అని అనుకోకూడదు. అన్ని సందర్భాల్లో మనం విలువైన మాటల్ని ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తిరిగి మాట్లాడగలుగుతారనమాట. అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం ఒక విలువైన మాట గురించి. ఈ లోపు అయితే మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్. బాణం మూవీ నుంచి మంచి సాంగ్ బాణం లాగా వచ్చేస్తుంది.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: బాలు నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాం ఒక విలువైన మాట గురించి. కొన్నిసార్లు మనకు నచ్చని వారితో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళు ఉండే పద్ధతి కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మనల్ని ట్రీట్ చేసే విధానం కానీ, ఇవేవి మనకి నచ్చకపోవచ్చు. అలా వాళ్ళు మనకి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. మరి అలాంటి సమయాల్లో మనం మాట్లాడగలమా, మాట్లాడకుండానే ఉండగలమా, ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. సో అప్పుడు అంటే కొన్నిసార్లు మనకి అలాగే ఇతరులకి కూడా భిన్న అభిప్రాయాలు అనేవి కలుగుతూ ఉంటాయి కదా. అంత మాత్రాన గౌరవం తగ్గించి మాట్లాడాల్సిన పని అయితే లేదన్నమాట. అప్పుడే మన విలువ మనకి ఎదుటి వాళ్ళకి ప్రతిబింబిస్తుంది. అంటే వాళ్ళ మీద మనకి ఎంత కోపమైనా ఉండొచ్చు, వాళ్ళంటే మనకి ఎంతైనా నచ్చకపోవచ్చు, మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి ఎలా వెళ్తోంది అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో అలాంటి సందర్భంలో కూడా మనం మాట్లాడే మాటకి ఎటువంటి గౌరవం తగ్గకుండా మాట్లాడగలగాలి. అప్పుడే ఆ మాట విలువైన మాటగా మారుతుంది. ఎప్పుడైతే మనం ఆ వ్యక్తిని గౌరవిస్తూ అభిప్రాయాన్ని విభేదిస్తూ ఉంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డిస్కషన్ వచ్చింది, మీరు వాళ్ళు చెప్పిన మాట మీకు నచ్చలేదు, అంత మాత్రాన ఏదన్నా ఒక బ్యాడ్ వర్డ్ని యూస్ చేసి మాట్లాడడం, లేకపోతే వాళ్ళని తగ్గించడం, కించపరచడం, గౌరవం తగ్గి మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయకూడదు అన్నమాట. వాళ్ళ మీద గౌరవాన్ని అలాగే ఉంచాలి. అప్పుడే మన మాట వాళ్ళు వినే చాయిస్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం.

అంటే మనం మాట్లాడే మాటకి విలువ పెరగాలి అని అంటే అవతల వాళ్ళు మాట్లాడేది మనకి నచ్చకపోయినా వాళ్ళతో మనం గౌరవాన్ని తగ్గించకుండా మాట్లాడగలగాలి. అప్పుడే మన మాట విలువైనదిగా మారుతుందన్నమాట. అందుకే అలాంటి సందర్భాల్లో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అనేది మనకి మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా మాట్లాడుకుందాం విలువైన మాట గురించి. ఈలోపు ఒక మంచి పాట వస్తుంది. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వింటూ స్టే ట్యూన్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, జాగోరే అంటూ సాంగ్ వినేశారు గోల్కొండ హై స్కూల్ నుంచి. అండ్ మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుంటున్నాం విలువైన మాట గురించి. ఒక మాట మామూలు మాటగా మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ దాన్ని విలువైనదిగా ఎప్పుడు మారుతుందో తెలుసా? ఆ మాట అనేది మనం మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ కోరటం కూడా ఒక విలువైన మాటగా మారుతుందన్నమాట. నిజానికి ఆ చిన్న క్షమాపణ అనేది పెద్ద మార్పుని తేకపోవచ్చు, కానీ అవతల వాళ్ళకి ఆ చిన్న క్షమాపణ వాళ్ళకి చాలా రిలాక్సేషన్ తీసుకొస్తుంది అన్నమాట. ఇంత బాధ పెట్టారు నన్ను, కనీసం చిన్న సారీ కూడా చెప్పలేదు అనే ఫీల్ అవతల వాళ్ళలో రావచ్చు కదా. అలాంటప్పుడు మీరు చెప్పే ఆ చిన్న క్షమాపణ, అంటే మీరు కోరే ఆ చిన్న క్షమాపణ ఇలా అవతల వాళ్ళలో మార్పును తీసుకొస్తుంది అన్నమాట. అండ్ అది కూడా అలా కోరడం కూడా ఒక మంచితనమే. సో కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసును గురించి కూడా ఆలోచించాలి, అప్పుడే మనం మాట్లాడే మాట విలువైనదిగా మారుతుంది. మరి ఇది ఒక మాట మాటలాగా ఉండిపోవడానికి, విలువైన మాటగా మారడానికి ఉన్న డిఫరెన్స్. సో ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ చివరిగా మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పథకం ఈరోజు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైలాన్ ఆవిష్కరించి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు సహాయ

సహకారాలు అందించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఖరీఫ్ 2026కు సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు తదితర 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% ఏపీ మార్కెట్ ద్వారా కొనేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. గృహ నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్లో నూతన శకం మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బురిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడంపై ఎక్స్వేదిగ్గా ఈ మేరకు స్పందించారు. అభద్రతా భవం నుంచి ఆత్మగౌరవానికి పేదలను తీసుకెళ్లడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

9:09:59 ఎగ్జాక్ట్లీ అవబోతోంది టైం. మనం ఎంట్రీ ఇచ్చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకుందాం? యాక్చువల్లీ ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, అదే వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అనమాట. సో మరి ఆర్కిటెక్చర్స్ అనగానే రకరకాల కట్టడాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి, శిల్పకళలు ఎన్నో మనకి గుర్తొస్తూ ఉంటాయి కదా. మరి అలాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎన్నో రకాల ఆర్కిటెక్చర్స్ గురించి. బట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే, మనమంటే అంటే మనుషులంటే రకరకాల పరికరాలను యూజ్ చేసి ఎన్నో అందమైన కట్టడాలని నిర్మిస్తూ ఉంటారు కదా. కానీ ఈ ప్రకృతిలో కొన్ని ప్రాణులు కూడా మనుషుల్లాగానే టూల్స్ తయారు చేసుకుని మరీ వాటి యొక్క అవసరాలని తీర్చుకుంటున్నాయట. మరి ఇంతకీ ఏంటో ఆ ప్రాణులు తెలుసుకుందాం ఇవాళ మన జోరుగా హుషారుగాలో.

ఇప్పుడైతే మీకోసం అందమైన వనంతో ఒక చక్కటి సినిమా అయితే తీసుకెళ్ళావు, సో ఆ సినిమాలోంచి పాట అయితే వచ్చేస్తుంది. మరి ఇంతకీ ఏం సినిమా? శాకుంతలం మూవీ నుంచి మంచి సాంగ్ మీకోసం.

అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి పాట వినేశారు మనం ఉన్నాం జోరుగా ప్రేరకాలు. మరి ఈరోజు తెలుసుకుంటున్నాం మనలాగే మనుషుల్లాగానే మనుషుల్లో ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉంటారో ఇవి న్యాచురల్ ఆర్కిటెక్చర్ అనుకోండి కాసేపు, ఎందుకంటే ఇవి వాటి యొక్క అవసరాల కోసం, వాటి యొక్క రక్షణ కోసం, ఇలా వాటి లైఫ్లో కూడా అవి కొన్ని రకమైన పరికరాలని తయారు చేసుకుంటున్నాయి, ఉపయోగించుకుంటున్నాయి. మరి వాటిల్లో ముఖ్యమైనది వానర చేత.

అనమాట. సో వానర జాతి అనగానే రకరకాలు ఉంటాయి, బట్ మనం ఇప్పుడు తెలుసుకోబోయేది క్యాపుచిన్ మంకీస్ అనమాట. మరి నల్లగా ఉండే శరీరం, తెల్లని ముఖం, ఇలా ఉంటాయి ఈ కోతులు అయితే చూసేందుకు. మరి వీటి ఆహారం సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే, సంపాదించుకోవడానికి వాటి ఆహారాన్ని వెతుక్కుంటాయి కదా ముందుగా. ఆ వెతుక్కున్న తర్వాత వాటిల్ని ముక్కలు ముక్కలుగా చేసి తినాలి కదా. అంటే మనం ఎట్లా అయితే అన్నాన్ని ముద్దలుగా చేసుకొని తింటామో అదే, ఇవి కూడా అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఫ్రూట్ తెచ్చుకుంది అనుకున్నాం, అది ఫ్రూట్ డైరెక్ట్గా తినలేక అది ముక్కలు చేసుకొని తినేందుకు అది ఏం చేస్తుందో తెలుసా, పదునైన సన్నని రాళ్ళని వెతుక్కొని ఏరుకొని మరి అవి ఆయుధంగా, టూల్స్గా మార్చుకొని మరీ తింటుందన్నమాట. సో అట్లా ముక్కలుగా చేసుకొని టూల్స్గా మార్చుకొని టూల్స్ని యూస్ చేసుకొని తింటుంది. అలా యూస్ చేస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చింపాంజీలు. సో చింపాంజీ అనగానే అవి మనకి చాలా దగ్గర సంబంధం ఉన్న జీవులుగా మనం వాటిని గుర్తిస్తాం కదా. చింపాంజీలు ఏం చేస్తాయో తెలుసా, తమ రోజువారీ జీవితంలో రాళ్ళు కర్రలు లాంటి వస్తువుల్ని టూల్స్గా ఉపయోగిస్తాయి అన్నమాట. సో కర్రలను ఉపయోగించి చెద పురుగులను, వాటి గూళ్లను బయటకు తీసేసి వాటిల్ని తింటాయి. అండ్ అంతేకాదు ఆ రాళ్లను, అంటే పదునైన రాళ్లను ఉపయోగించి గట్టి గట్టి పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులున్న ఆహారాన్ని పగలుగొట్టి తింటాయి అనమాట. అంటే కొంచెం గట్టిగా ఉండే పండ్లు ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట. సో పని ఎలా సులభం అవుతోంది అనేది ఆలోచించి దానికి తగ్గ టూల్ని ఎంచుకుని మరీ తయారు చేసుకుంటాయట. ఇది వాటి తెలివికి నిదర్శనం. సో అట్లా ఇవి ఇంకా ఏం చేస్తాయి, సన్నగా వాడిగా ఉన్న కర్రల్ని ఎంచుకొని ఫిషింగ్ చేయటం, కాయల్ని ముక్కలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాయి అనమాట. మరి వానర జాతి గురించి తెలుసుకున్నారు కదా, అంటే క్యాపుచిన్ మంకీస్ అలాగే చింపాంజీస్ వానర జాతి గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇంకొక మంచి పాట అయితే వచ్చేస్తుంది. విండో స్టేట్ యూన్.

0: కనిపించినప్పుడల్లా ఏడ్పించాను, ఇప్పుడు తను కనిపించకుండా నన్ను.
1: ఏడిపిస్తున్నాడు. మిస్ యూ అనే పదానికి అర్థం నాకు అప్పుడే తెలిసింది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఎస్, మరి ఆర్కిటెక్చర్, రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారు జోరుగా హుషారుగాలో. మరి మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేశాను. అండ్ ఇప్పుడు ఏం తెలుసుకుందాం, ఇందాకేమో వానర జాతి గురించి తెలుసుకుందాం. మరి ఈ పితృపక్షాల రోజులు అయితే గడుస్తూ ఉన్నాయి కదా, మరి ఈ రోజుల్లో మనకి ముఖ్యంగా కనిపించే ఒక పక్షి అన్నమాట. ఈ పక్షి అనగానే చాలామంది అపశకునంగా భావిస్తారు, కానీ ఇవి ఎంత తెలివైనవంటే తెలివైన టూల్ మేకర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అవే కాకులు. సో కాకులు అంటే క్రోస్ కేవలం తెలివైన పక్షులు మాత్రమే కాదు, అవసరమైతే పనిముట్లు తయారు చేసుకునే ఇంజనీర్స్ కూడా అనమాట. కొన్ని కాకులు ఏం చేస్తాయి తెలుసా, చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న ఆకులు, తీగలు ఇలాంటి వస్తువులన్నిటినీ కలిపి ఒక అనుకూలమైన వస్తువుగా అమర్చుకొని మార్చుకొని వాటితో దాక్కున్న పురుగులు అంటే చెట్టు కొమ్మల్లో కానీ లేకపోతే చిన్న చిన్న హోల్స్ గుంటల్లో కానీ దాక్కున్న పురుగులు ఉంటాయి కదా, వాటిని బయటకు తీసి మరీ తింటూ ఉంటాయట. అది విషయం అంటే అవసరం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వస్తువునే ఒక టూల్గా మార్చుకోవడమే కాకుల యొక్క ప్రత్యేకత. మరి అనువైన చెట్లను ఎంచుకొని వాటి ఆకుల్నే పరికరాలుగా చేసుకొని కీటకాలని ఆహారంగా పట్టుకొని మరీ తింటాయట. అది విషయం. మరి ఇంకా ఇలానే ఇంకొక పక్షి కూడా ఉంది, అదే వుడ్ పెకర్ ఫిన్చ్. సో వుడ్ పెకర్స్ అనగానే వడ్రంగి పిట్టలు మనకి తెలిసిందే కదా, వీటిని చూడంగానే మనకి కార్పెంటర్స్ గుర్తొస్తారు, రియల్ కార్పెంటర్ అనే అనుకోవాలి. మరి ఇదేం చేస్తుందో తెలుసా, దాన్ని ముక్కునే ఒక టూల్లాగా వాడుతుంది. సో గాలపాగోస్ అనే దీవుల్లో కనిపించే ఈ వుడ్ పెకర్ ఫిన్చ్ అనే ఈ చిన్న చిన్న పక్షులు ఏం చేస్తాయి అంటే, చెట్ల కొమ్మలు ఉంటాయి కదా, చెట్ల కొమ్మలు, క్యాక్టస్ ముళ్ళు ఇలాంటివన్నిటినీ వస్తువుల్ని ఉపయోగించి చెట్టు బెరడు లోపల దాగి ఉన్న పురుగుల్ని తీసుకొని తినేస్తాయట. మరీ ముఖ్యంగా అవసరానికి తగ్గట్టు ఆ టూల్ని మార్చుకుంటాయి. అంటే ఆ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆహారం కావాలి అని అంటే అదొక ఆహారాన్ని తెంపే ఒక టూల్లాగా ఉపయోగపడుతుంది. అదే అది తినడానికి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలంటే అది తయారు చేసుకున్న టూల్లే దానికి ఒక కట్టర్గా ఉపయోగపడుతుంది. అదే ఆహారాన్ని తినాలి అని అంటే అదే ఒక స్పూన్గా మారిపోతుంది. ఇలా అనమాట, ఇది ఈ వుడ్ పెకర్ ఫిన్స్ యొక్క స్పెషాలిటీ. అంటే దాని అవసరాన్ని తగ్గట్లు ఆ టూల్ని మార్చుకొని ఉపయోగించుకునే ది గ్రేట్ పక్షి అనమాట. సో చిన్న పక్షే, కానీ దాని ఆలోచన మాత్రం పెద్ద ఇంజనీర్ టైప్లోనే ఉంటుంది. సో ఇంకా మాట్లాడుకుందాం ఇలాంటి మంచి రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి. ఈలోపు అయితే మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

పెద్ద సారీ చిన్న తోక పెద్ద తొండం, భారీ చెవులు, భారీ శరీరం, ఇవన్నీ కలగలిసి మనందరికీ అందంగా కనిపించే మన పెద్ద ల్యాండ్ యానిమల్ అనే చెప్పుకోవాలి. సో మన భూమిపై ఉండే పెద్ద ల్యాండ్ యానిమల్ అదే మనందరి ఫేవరెట్ ఏనుగులు అన్నమాట. ఇక ఏనుగుల విషయానికి వస్తే వాటి ముక్కే వాటికి ఒక మల్టీ టాస్కర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే వాటి తొండమే చెప్పాలంటే, అంటే వాటి తొండాన్నే ఒక మల్టీపర్పస్ టూల్గా యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఏనుగులు చెట్ల కొమ్మలకి ఉన్న పదునైన కొమ్మల్ని ఎంచుకొని కీటకాలను చంపేందుకు పరికరంగా యూజ్ చేస్తాయట. అలా వాటి శరీరంపై వాళ్ళే కీటకాలకి కూడా, అంటే సెల్ఫ్ గ్రూమింగ్ చేయడానికి కూడా ఇవి ఆ పెద్ద పెద్ద కొమ్మల్ని యూజ్ చేస్తాయి అన్నమాట. అంతేకాదు వాటి తొండం ఒక ముక్కులాగా కాకుండా ఒక మల్టీపర్పస్ టూల్ లాగా వాటికి ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే నీళ్లు తాగడానికైనా, ఆహారం తీసుకోవడానికైనా, వస్తువుల్ని ఒక చోట నుంచి ఎత్తి మరో చోట పడేయడానికైనా, అంటే వాటికి అక్కర్లేనివన్నింటినీ తోసి పక్కకు పడేయచ్చు కదా, అలా అనమాట. కొన్ని సందర్భాల్లో కొమ్మలు లేదా ఆకులు ఉపయోగించి శరీరంపై ఈగలు అలాంటి చిన్న చిన్న కీటకాలు వాళ్తూ ఉంటాయి కదా, వాటిని తరిమి కొట్టేస్తూ ఉంటాయి. ఇలా ప్రకృతి ఇచ్చిన ఒకే అవయవాన్ని ఇవి ఆ పనులకు ఉపయోగించడం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటిది అని అంటే, వానర జాతిలోనే కొంచెం పెద్దగా కనబడే గొరిల్లలు అన్నమాట. అది విషయం, ఇవి చాలా సన్నని పొడవాటి కర్రల్ని ఎంచుకొని నదిని దాటుతూ ఆ సమయంలో నీళ్ల లోతుని కొలిచేందుకు ఉపయోగిస్తాయట. అంటే ఒక సన్న కర్ర తీసుకొని ఏదైనా అవి నదిని కానీ ఏదైనా చిన్న చెరువు లాంటి వాటిని దాటాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నీటి లోపల లోతు ఎంత ఉంది అనేది ఆ సన్నని పొడవాటి కర్రతో కొలుస్తాయట. అలాగే విపత్తు సమయాల్లో, అంటే వేరే ఏదైనా జంతువు వాటిపైన అటాక్ చేస్తుంది అన్నప్పుడు విపత్తు సమయాల్లో ఇవి వాటిపైన రివర్స్ అటాక్ చేసేందుకు ఉపయోగిస్తాయి అన్నమాట, రక్షణ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. సో అట్లా ఈ గొరిల్లాలు అయితే వాటికి అవే అలాంటి టూల్స్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకా కొన్ని విషయాలు అయితే మరి ఈ లోపు ఇంకొక మంచి పాట వస్తుంది, ఇంట్రెస్ట్ అయితే.

0: FM 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతిలో జోరుగా హుషారుగా. మరి రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా. అండ్ ఇంకా మరి నెక్స్ట్ మనం భూమిపై ఉన్న జంతువుల్ని గురించి తెలుసుకున్నాము, అలాగే ఆకాశంలో ఎగిరే పక్షుల గురించి తెలుసుకున్నాం. మరి నీటి లోపల, సో నీటి లోపల ఉండి స్మార్ట్గా తనకు కావాల్సినవన్నీ తయారు చేసుకుంటుందన్నమాట ఒక రియల్ క్రియేచర్. అదేంటో తెలుసా? ఆక్టోపస్. పేరు వినగానే బాగానే ఉంటుంది, కానీ చూస్తే మటుకు అమ్మో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఇవేం చేస్తాయి తెలుసా? కొబ్బరి చిప్పలు లాంటి వస్తువుల్ని తమ చుట్టూ ఉన్న ప్రదేశం నుంచి సేకరించుకుంటాయి. అంటే కొబ్బరి చిప్పలు కానీ అలా కొంచెం ఆ షేప్లో కొంచెం రౌండ్గా ఒక బౌల్ టైప్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా సేకరించుకొని అవసరమైనప్పుడు వాటిని ఆశ్రయంగా ఉపయోగిస్తాయి. అంటే వీటిని ఒక పోర్టబుల్ హౌస్ లాగా మార్చేసుకుంటాయన్నమాట. వాటికి అవే ప్రమాదం వచ్చినప్పుడు అవి ఆ చిప్పలతో తమను తాము కప్పుకొని అలా రక్షించుకుంటాయన్నమాట. ఇంకా మాట్లాడాలి అంటే, అంటే ఇల్లులో వాటికి అసలు ఇల్లు అనేది అవసరం లేదు సముద్రంలో. వాటి కోసం చిన్న చిన్న దిబ్బలు ఇలాంటివి ఏం అవసరం లేదు సముద్రం అడుగున. వాటికి కావాల్సిన పోర్టబుల్ హౌస్ని అవే ఎంచుకొని టెంపరరీగా వాటిని అవే స్టే చేసుకుంటూ ఉంటాయి. అంటే కోకోనట్ షెల్స్ లాంటి కృత్రిమ స్థావరాలని ఉపయోగిస్తాయి, తద్వారా తమని తాము ఆపద నుంచి రక్షించుకుంటూ ఉంటాయన్నమాట. సో అట్లా వాటికి కావాల్సిన పోర్టబుల్ హౌస్ అవే నిర్మించుకుంటాయన్నమాట. అండ్ ఇంకా మాట్లాడితే సీ ఆటర్స్ అని ఇంకొక రకమైన జంతువులు ఉన్నాయి. అవేంటంటే చూసేందుకు మనకి ఉడతలానే కనిపిస్తాయి, కానీ ఉడతలు కాదు, చూసేందుకు అలా ఉంటాయి. సో ఈ జంతువులు ఏం చేస్తాయంటే వాటికి క్లామ్స్ అని అర్చిన్స్ అని ఇలాంటి వాటిని అవి తింటూ ఉంటాయి కదా, అవి తినేటప్పుడు వాటిని చంపేందుకు అలా పదునైన రాళ్లను ఉపయోగించి మరీ వాటిని ముక్కలు ముక్కలుగా చేసి మరీ తింటాయట. అండ్ అంతేకాదు, కొన్ని పదునైన రాళ్ళని ఎంచుకొని ఏదన్నా గట్టి షెల్ లాంటి ఆహార పదార్థం ఏదన్నా ఉంటే దాన్ని ఈ పదునైన రాళ్లతో అలా వాటిని పగలు కొట్టుకొని మరీ తింటాయన్నమాట. సో అట్లాగా ఈ సీ ఆటర్స్ కూడా ఒక రకమైన ఆర్కిటెక్చర్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇవేం చేస్తాయి, ఆ రాయిని పొట్ట మీదే పెట్టుకుంటాయి. ఎందుకు అని అంటే అవి ఎప్పుడూ కూడా తేలినట్లుగా, నీటిపైన తేలినట్లుగా అవి రిలాక్స్ అవ్వటం, వాటి పని అంతా ఆ నీటిపైన తేలి ఆడుతూనే చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇంకా అవి వాటి పొట్ట మీద పెట్టుకొని దానికి కావాల్సిన ఆహారాన్ని పగలు కొట్టుకొని మరీ తింటాయన్నమాట. అంటే చేతిలో రాయి, ముందు ఆహారం, ఒక పర్ఫెక్ట్ పని అన్నమాట సో వాటికైతే ఇది. సో అట్లా చేస్తూ ఉంటాయి, అది విషయం. అండ్ ఇంకా మాట్లాడితే గనక ఇలాంటి రియల్ ఆర్కిటెక్ట్స్ ఇంకేమున్నాయి అని అంటే ఈజిప్టియన్ వల్చర్ కూడా ఒకటి ఉంది. సో ఈజిప్టియన్ వల్చర్స్ గట్టి గట్టి గుడ్లు ఉంటాయి కదా, అవి తినేందుకు ఏం చేస్తాయి తెలుసా? చిన్న చిన్న రాళ్ళను ఉపయోగిస్తాయి. ఆ గుడ్డు పెంకును రాయితో పగలకొట్టి ఆ లోపల ఉన్న ఆహారాన్ని తినేస్తాయి అన్నమాట. సో అలా తమకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని గురించి దానికి సరైన విధంగా ఎలా ఉపయోగించాలి వాటి ఆలోచించి మరీ ఉపయోగిస్తాయి. అలా ఈ యొక్క ఈజిప్టియన్ వల్చర్స్ ప్రత్యేకత అనమాట. సో ఇది కూడా వాటికి ప్రకృతి నేర్పిన ఒక రకమైన ఇంజనీరింగ్ పద్ధతి. సో ఇట్లా మన రియల్ ఆర్కిటెక్ట్స్ చాలానే ఉన్నాయి ఈ ప్రకృతిలో. మరి వాటి నుంచే మన రియల్ ఇంజనీర్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నారేమో ప్రజెంట్ అయితే. సో అది విషయం. మరి ఇలా వరల్డ్ ఆర్కిటెక్ట్ డే సందర్భంగా రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి అయితే తెలుసుకున్నాను కదా. అండ్ చివరిగా మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవ జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందాలని సూచించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో

నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిఎన్ చక్రధర్బాబు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం ఎంతగానో భరోసా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్పు కృపాం శాసనసభ్యురాలు తోక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 66,884 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలరైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఇప్పటి జగరేలను విజయవాడ రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

10:04 మినిట్స్ 8 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు హర్విల్లు మీ అందరికీ కూడా. మరి ఈరోజు మన హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా ఈ టైం 1 అవర్ పాటు మీరు నాతో గలపాలి అనుకుంటే 0866248814కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అండ్ మీతో పాటు ఇంకొంతమంది లిజనర్స్ కూడా నాతో కలిసి మెసేజెస్ చేస్తూ ఈ ప్రోగ్రాంలో ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడే కనుక ట్యూన్ చేస్తే జస్ట్ మెసేజ్ త్రూ వాట్సాప్, అది విషయం. మరి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే చెప్పా కదా, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మన లిజనర్స్ అయితే పొద్దున్నీ మెసేజెస్ చేస్తూ వెయిటింగ్ అనమాట. సో చూద్దాం ఎవరెవరు మెసేజ్ చేశారో. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు అడిగిన ఈ చెప్పిన ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది నేను చూశాను, మా వాళ్ళకు కూడా చెప్పేశాను, థ్యాంక్ యూ. అండ్ అలాగే కాదు యతిరాజం రమేష్ గారు మచిలీపట్నం నుంచి వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు మేడం అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హాయ్ చందన, బాగున్నారా? వరల్డ్ టీచర్స్ డే విషెస్ చెప్పండి. మన వాళ్ళందరికీ అద్భుతమైన భక్తి గీతాలు వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ మంచి మాట ఎవరికైనా చెప్పచ్చు, వింటే వాళ్ళ అదృష్టం అంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్వేత గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఎస్ థ్యాంక్ యూ అండి. నిజమే, వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే. సో చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. ఈ పాట యాక్చువల్లీ వేద్దాం అనుకున్నా, ఈ టైంకి సెట్ అవ్వదులే, పొద్దున్నే లేవమని చెప్తే బాగుంది అదే విషయం. అండ్ అప్పలరాజు గారు హాయ్ చందన ఎలా ఉన్నారు అంటూ పంపించారు మెసేజ్. సో సాడ్ ఆఫ్ దిస్ థింగ్ అండి. ఎనీవే కొంచెం ధైర్యంగా ఉండండి, అదే నేను చెప్పగలను. సో నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. ఒక మాట మాటగానే మిగిలిపోకూడదు, ఒక మనసును తాకే మంచి మాటగా పరివర్తన చెందాలి అని వల్లే చెప్పారు. మాటలో నిజముంది, నిజంలో నెమ్మది ఉంది, నెమ్మదిలో మనసు ఉంది, మనసులో మానవత ఉంది. ఎదుటివారి భావాలను తక్కువ చేయకూడదు, మన అభిప్రాయాన్ని ఆధిపత్యంగా మారకూడదు అన్నారు. మనసులో ఉన్న భావం మాటలోకి వచ్చేటప్పుడు అహంకారాన్ని విడిచి ఆప్యాయతతో అద్దుకోవాలి అన్నారు. తప్పును చూపించేట

అప్పుడు తీర్పులా కాకుండా తిరిగి నిలబడే దారిలా ఉండాలి అన్నారు. మాట భయాన్ని పంచకూడదు, భయపడుతున్న మనసుకు ధైర్యం కావాలి అన్నారు. మీరు పంచిన మంచి మాట మనిషి మనసుకు మంచి ఆర్కిటెక్చర్ అవ్వాలి. చివరిగా నా మాట ఏంటంటే అంటూ మరి చాలా పెద్ద మాట పంపించారు. సో భయపడుతున్న మన మాటల తర్వాత ఎన్ని హృదయాలు మరింత తేలిక ఊపిరిగా పీల్చుకున్నాయో అదే మన మాట మాటకు మంచి నిజమైన విలువనిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలంపల్లి నరసింహారెడ్డి గారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? ప్రభాత శుభాకాంక్షలు చందనమ్మ అంటూ పంపించారు. విఘ్నేశ్వరుని పాట చందనమ్మ జాడని తెలిపే దిక్సూచి, నేటి ప్రత్యేకతలతో నిండిపోయింది తొలి పేజీలో విషయ సూచి. పేచీలేని విశేషాలను దాచి మా కోసం మోసి పడతారు లాలూచి. నెల ఏదైనా తేదీలను మలుపులు తిప్పే మీరే మా వాచి. విలువైన మాట మంచిదన్న చందనమ్మ మాట నేడు పరమళించిన ఇలాచి. ఓ, మానవతా విలువలకు గీత గీసి బోధించిన చందన ఈనాటి సవ్యసాచి. మానవాళితో సమమైన వాస్తుశిల్పుల మాటలను వింటూ కూర్చుకున్నాము సమయాన్ని కూడా మరచి. కూర్చున్నామునా? ఓకే, కూర్చున్నాము సమయాన్ని మరచి. ఆచితూచి అడుగులు వేసే ఈ రాకకై శ్రోతలు పరుస్తారా అభిమానంతో. పెద్ద తివాచి అంటున్నారు చెనుబండ నుంచి వాసు గారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా సాంగ్స్ రిక్వెస్ట్ అయితే లేదండి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు. ప్రకృతి ప్రేమికురాలకి ప్రకృతి సాక్షిగా నమ సుమంజలి. బాగున్నారా అంటూ ప్రకృతిలో వచ్చే న్యాచురల్ హర్వీళ్ళుకి సాక్షిగా బీబీలో నవరసభారత హర్వీళ్ళుకి వెల్కమ్ అంటూ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు. మీకు కూడా వెల్కమ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ శ్రోతలకు సహశ్రోతలకు సర్వులకు అందరికీ శుభోదయం అంటున్నారు ఆచార్య రామలింగ గారు. దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట. రైట్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తాను. ముందుగా అయితే క్వశ్చన్ అడిగేస్తున్నాను, క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్తో పాటు మీ మెసేజెస్ని కూడా చూస్తాను.

సో ఫస్ట్ అయితే మంచి క్వశ్చన్ రెడీగా ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది నాచురల్ ఆర్కిటెక్ట్స్ అంటే రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి కదా. మరి ఈ రియల్ ఆర్కిటెక్ట్స్తో ఏకంగా ఒక అందమైన పుస్తకాన్ని తయారు చేశారు. ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అన్నమాట. ఇంతకీ ఏంటా పుస్తకం? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ ఇవాళ ఈ హరివిల్లో నేను ప్లే చేసే సాంగ్స్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. లాస్ట్ టైం చెప్పడం అలా మిస్ అయిపోయింది కదా టైం తక్కువ ఉండడం వల్ల, బట్ ఈ రోజైతే నేను మీరే కనిపెట్టేస్తారని నాకు తెలుసు అదేంటో. సో వినేసేయండి, వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, వింటున్నారు హరోలి ప్రోగ్రామ్ చెందినతో కలిసి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అని అడిగాను. సో వరల్డ్ ఆర్కిటెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మనకు కనబడతాయి కదా, అంటే మీన్ రియల్ ఆర్కిటెక్ట్స్ అన్నీ కూడా ఇందులో కనబడతాయి. మరి నేను అడిగిన క్వశ్చన్

కి ఆన్సర్ చేసేస్తూ ఉండండి అలాగా, అండ్ సాంగ్స్ మీద కూడా ఒక చెవేసి ఉంచండి, కన్ను అయితే వేయలేరు కదా, అది విషయం. మరి ఇంతకీ నేను అడిగిన ఈ క్వశ్చన్కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అండ్ మన లిజనర్స్లో ఒకళ్ళు ఒక డౌట్ అయితే అడిగారు వెరైటీగా. చంద్ర గారు ఏమండి, నాకు డౌట్, మీ ఆర్జీలకి లక్కీ డిప్ నిర్వహించి ఆ రిజల్ట్ ప్రకారం ప్రోగ్రామ్ అలాట్ చేస్తారా అంటున్నారు. నిజంగా అలా చేస్తే భలే వెరైటీగా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడన్నా ఒక స్పెషల్ డే రోజు మీ అందరం ఆర్జీలా నిజంగా ఇది ఒకటి చేద్దాం. బాగుంది మీ ఐడియా, బట్ ఇలా అయితే జరగదు యాక్చువల్గా, రియల్లీ అయితే అలా జరగదండి. సో ఎవరు, రామలింగ గారు, ఆచార్య చిరంజీవి రామలింగం, సో వీళ్ళందరూ కూడా పంపించి, మీరంతా ఇదంతా ఒకటే పేరా, అది ఫస్ట్ ఒకటి క్లారిటీగా ఇవ్వండి. ఇది అమ్మాయి కూడా నుంచి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, బాగున్నారా అంటున్నారు, బాగున్నారండి. అండ్ చిన్నారావు గారు దేవినగర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే శుభాకాంక్షలు అంటూ పంపించారు. టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. సుమని గారు పెడన్ నుంచి, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ జాన్సన్ గారు పంపించారు. అలాగే బాగున్నారా తల్లి అంటున్నారు రఘుబీర్ సింగ్ సుమ్నాభాయ్ గారు ఏలూరు నుంచి, బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ పంపించింది మీరే, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ రంగచారులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు, కాదండి పతంజలి బుక్ అయితే కాదు, హిందూపూర్ నుంచి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్ సార్ టీవీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు అబ్బా. నేనైతే అలాగా సండే వచ్చిందంటే కూర్చుని ఇంకా చూడాల్సిందే ఎపిసోడ్ అంతా కూడా, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా హ్యారీ పాటర్ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ, కృష్ణిక, మౌనిక, విద్యాసాగర్ అందరూ కూడా హాయ్ అక్క అంటూ. సో కృష్ణిక పేరు చాలా బాగుంది బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు, అది విషయం. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కానూరు నుంచి తాతారావు గారు. చందనకి వందనం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో, మీకు కూడా వందనం. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హలో మేడం అంటూ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ మీ హాయ్ అండి. అండ్ 11 నుంచి విష్ణు శర్మ గారిచే రచించబడిన పుస్తకం అంటున్నారు, కరెక్ట్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాస పుస్తకం అనుకుంటున్నారట, హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ అయితే అనుకుంటున్నారట సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి, ఇది మీ మీకు చాలా తెలిసిన ఈజీ బుక్కే అనమాట, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన గారు మీరు వస్తే సందడే సందడి ఉదయం నుండి మంచి విషయాలు చాలా చక్కగా చెప్తారు విత్ డేట్ స్పెషల్. అండ్ ఈరోజు లైట్గా భాస్కర్ వరుణ్ మధ్యాహ్నం హాజరవుతా అని అంటున్నారు, వాయు మాత్రం ఎక్కడున్నాడో కనబడట్లేదు, ఐ మీన్ వినబడట్లేదు సవడి అంట. యాక్చువల్లీ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడంటే అలాగా లాంగ్ టూర్ వేసుకున్నాడు అనమాట, అంటే ఇంకా విజయవాడ కానీ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడికి నేను రాకూడదు అన్నట్టు. అప్పుడు నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, వరుణ్ ఏమైపోయావు వరుణ్, కమ్ వరుణ్, ప్లీజ్ వరుణ్, ఇలా అనాలనిపిస్తుంది. వస్తే ఒక 2-3 డేస్ కంటిన్యూగా వచ్చేస్తాడు, లేదంటే ఎక్కడున్నానో కూడా కనబడ అంత దూరంలో వెళ్ళిపోతాడు, అదే విషయం. సో ఇది ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికైతే పరిస్థితి. అండ్ రియల్ ఆర్టిక్స్ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు, పరీక్ష సఫలత కే సీక్రెట్స్ అనే బుక్క మీరు అనేది, బట్ ఇదైతే కాదండి. అండ్ కింద ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ని పంపించేశారు లాస్ట్లో. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హార్వీలు, అంతర్జాతీయ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ కూడా అంటున్నారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి గారు మెసేజ్ చేశారు. అప్పుడప్పుడే అలా జరిగిపోతుంటుంది. అండ్ భగవద్గీత అయితే కాదండి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, హాయ్ మీకు అండ్ శుభోదయం. అలాగే కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ పెళ్లి పుస్తకం సినిమా అండి, అది కాదండి. నెక్స్ట్ ఇంకా సంగీతం శ్రీనివాస్ గారికి అశ్రు నివాళి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ ఎలా ఉన్నారు, క్షేమమైన హర్వీలకు వెల్కమ్ అంటూ ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి మెసేజ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మేడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి ఎన్సైక్లోపీడియా బుక్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ సునంద గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ చేశారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడిన ఆ సుపరిచితమైన పుస్తకం ఇందాక చెప్పినట్లు విష్ణు శర్మ గారి చే రచించబడిన పంచతంత్రం అనమాట. అసలు పంచతంత్రంలో మనకి కనబడినన్ని జంతువులు విడిగా మనం చూసుంటామో లేదో కూడా డౌట్. అది సంగతి. మరి నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది, ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం ఉండే పండిది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి. దీర్ఘకాలం పండే పండిది, ఈ పండులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలన్నా ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్స్ మీద చెవేసి ఉంచండి. స్టే ట్యూన్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పాటల మీద చెవేసి ఉంచమన్నా. మరి వేసించారా? వెల్కమ్ బ్యాక్ యు హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం పండే పండు ఇది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, మరి అదే పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. చాలామంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో.

కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చంద్రన్ అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ చందుజీ హౌ ఆర్ యూ అంటూ నాగకుమారి గారు విజయవాడ నుంచి క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు. హాయ్ అండి, చాలా రోజులకి మెసేజ్ చేశారు. అండ్ బనానా ట్రీ కాదు చెల్లపాండి, మరి మోనిషా మధురై నుంచి ఇక్కడే తొక్క మీద కాలేశారు, అరటిపండు తొక్క మీద. సో నెక్స్ట్ ఇంకా మేడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా దానిమ్మ పండు అనుకుంటున్నారు, అయ్యయ్యో దానిమ్మకాయలో నిమ్మకాయని తినేసారే, కానీ ఆన్సర్ అది కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు, సరస్వతి గారు పాకాల మండలం నుంచి పనస్కాయ అంటున్నారు, అయ్యయ్యో పనస్కాయ మిమ్మల్ని నసపెట్టిందే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆరెంజ్ అంటున్నారు, ఆరెంజ్ కలర్ మీకు అలా అలా అలా పంపించింది ఆన్సర్ని, బట్ అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా చందన మీరు వినిపించే పాటల్లో లాజిక్ ఏంటోనే కనిపెట్టాను, ఎస్ కరెక్ట్గా కనిపెట్టారు మొత్తానికి. భాస్కర్ గారు పడని నుంచి, సో మీరే ఫస్ట్ కనిపెట్టేశారు అనమాట. నెక్స్ట్ ఇంకా మామిడి పండు కాదు నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక పండుతో పోల్చారు అంటున్నానా అంటున్నారా, సో కరెక్ట్ ఆన్సర్ సతిభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఖర్జూరం, తాటిపండు, పనసపండు ఇన్ని వచ్చాయి, బట్ ఇవేవి కాదు. మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పొమోగ్రనేట్ అనుకుంటున్నారు అనంతపూర్ నుంచి సునంద గారు, అస్సలు కాదు. నెక్స్ట్ ఇంకా చక్కగా ఓపికతో ప్రతి ఆన్సర్ క్లారిటీగా చదివే తీరు మాకు ఎంతో నచ్చింది, సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కింద ఆప్షన్ కింద ఇంకోటి పంపించారు, అది మీరే ఉంచేసుకోండి నాకు వద్దు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్, నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ గారు మిట్టపల్లి నుంచి పంపించారు, పొమోగ్రనేట్ కాదు కదా. నెక్స్ట్ ఇంకా సీతాఫలం అనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కాదండి. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయాలి, డికోడ్ చేయాలి. ఆహా ఓకే, ఏడు తొనలు నాలుగు తొనలు ఇలా డివైడ్ చేశారా, మరి ఇంకొక తొన ఏమైపోయింది, సో అరుదుగా ఉంటుందా తొన. ఓకే కరెక్ట్ ఆన్సర్, మొత్తానికి మంచి డీకోడింగ్ అయితే చేసేసారు టైంలో. నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు బత్తాయి పండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ పనస పండు అంటున్నారు చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడెం నుంచి, కాదండి. అండ్ సీను గారు ఐరాల నుంచి సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పప్పాయ లేదా జాంపండు అనుకుంటున్నారు, రెండూ కాదు. అండ్ వినాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ గడియారం అనుకుంటున్నారు, గడియారం అవ్వచ్చు ఆన్సర్. రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి, సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తా, అంటే బా మంచి కొత్త గెస్ట్ చేశారు ఆన్సర్ని. అండ్ ఇలాంటిదే ఇంకోటి ఆలోచించండి, ఇది కూడా మనం గోడకే తగిలిస్తాం. నెక్స్ట్ ఇంకా దీనికి తొనలు ఉండవు అంటున్నారు, గింజలు కూడా ఉండవు, సీతాఫలం అంటున్నారు రంగచర్లు గారు, సో కాదండి. నెక్స్ట్ ఇంకా శ్రీశైలం నుంచి పంపించారు పొమోగ్రనేట్ అంటూ, శ్రీశైలం నరసింహ గౌడ్ గారా, ఓకే మీ ఇంటి పేరా అది, సత్యసాయి జిల్లా నుంచి పంపించారు, సో పొమోగ్రనేట్ అయితే కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ పొడుపు కథకు సమాధానం అంటూ కరెక్ట్గా ఎవరు, గౌతమ్ గారా, గౌతమి అని పడింది పేరు, మిస్టేక్, గౌతమ్ అంటున్నారు, ఓకే గౌతమ్ గారు. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే రఘుబీర్ సింగ్ సున్నాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, పనసపండు కాదు, కమలా కాదు, బత్తాయి అస్సలు కాదు, సూరిబాబు గారు శ్రీకాకుళం నుంచి. అండ్ హంసాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్ చేశారు.

అండ్ అయ్యయ్యో ఇలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. మధుసూదన్ గారు, వరుణ్ అంట 2027 వరకు సెలవు పెట్టేశాడంట. ఇన్ని నెలలు అంటే నా వల్ల కాదండి, నేను నాకు సూర్య కావాలి, వరుణ్ ఇద్దరు కావాలి. బట్ ప్రజెంట్ ఇది సూర్య టైం కాదని చెప్పిన సూర్య వినట్లేదు, ఇది వరుణ్ టైం, వరుణ్ కమ్ అని చెప్తున్న వరుణ్ వినట్లేదు. సో అది విషయం, పాపని బాలయ్య నుంచి పంపించారు. పనసపండు కాదు, పక్కనది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు నిమ్మకాయ అంటున్నారు, అసలు కాదు. అండ్ ద్రాక్ష పండు అనుకుంటున్నారు, రవికుమార్ గారు కాదండి. అండ్ నాగకుమారి గారు, ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. బత్తాయి పండు కాదు. అండ్ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి, నాటు సుమ్కిన పంపకిన అయి ఉంటుంది బట్ ఆన్సర్ అయితే అది కాదండి. అండ్ సూర్యరావు గారు సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ యాపిల్ అంటున్నారు అరుణ గారు, కాదు. క్యాలెండర్ అంటున్నారు ఎవరు ఇంతకీ, దేవదాస్ మౌలాలి కొలిపారు నుంచి. ఓకే చెప్తా కాదు అవును అనేది. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగాచార్య గారు హిందూపూర్ నుంచి గడియారం అంటున్నారు, సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గడియారం అంటున్నారు, సో కరెక్ట్ ఆన్సర్ కాకపోయినా 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, సో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే విశ్వనాథ్ రావు గారు పడన్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే క్యాలెండర్ 1 ఇయర్ అనమాట, అది ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మనిషి శరీర ఉష్ణోగ్రత అంటే మనిషిలోని శరీర ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా, అది ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? అంటే హాట్ వాటర్కి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అలా ఒక హాట్ వాటర్ క్వాంటిటీని తీసుకుంటే ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో మన బాడీ టెంపరేచర్ సమానం అవుతుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మనిషిలోని శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? తెలిస్తే ఆన్సర్ చేయండి, పాట వినేయండి.

ఎస్ సార్, మస్కామో నుంచి సాంగ్ వినేశారు, మరి కనిపెట్టారా ఈ లోపు? మరి నాకు ఆన్సర్స్ చేసే ఇంటి 08662488814కి. పాటల్లో ఈరోజు నేను ఒక చిన్న ఇది ట్విస్ట్ పెట్టాను కదా, మరి ఆ ట్విస్ట్ కూడా కనిపెట్టి ఆన్సర్ చేయండి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులే, ఒక చిన్న కామన్ సిమిలారిటీ అనుకోండి, మరి అది కూడా కలిపేసి ఆన్సర్ చేసేయండి. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం అని అన్న క్వశ్చన్. చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్గా అర్థమైంది యాక్చువల్లీ. సో ఏంటంటే, సాధారణంగా మనం నీటిని వేడి చేస్తాం అవునా, అలా వేడి చేసినప్పుడు ఇంత సెట్ అయిన వెయిట్ దగ్గర ఆ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది మన శరీర ఉష్ణోగ్రతతో సమానం అవుతుందన్నమాట. అది ఎన్ని లీటర్లు ఆలోచించండి, ఆన్సర్ చేయండి, అది విషయం. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చేశారు హంసాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ ఒక సాంగ్ పాడండి చెందిన వాయిస్ సో స్వీట్ అంటున్నారు మురళీ గారు. కరెక్ట్గా టైం అయ్యే టైంకి భలే అడుగుతున్నారు, బట్ ఎనీవే ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంకా రాజు గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు కూడా తిరువూరు నుంచి పంపించారు, 100 లీటర్లు అయితే కాదండి. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి 37 లీటర్స్ అనుకుంటున్నారు, కాదు అండ్ 45 లీటర్స్ అంటున్నారు. నరేష్ గారు, రోజా గారు, అస్సలు కాదు. మీ అందరికీ చిన్న క్లూ ఇస్తాను, ఇది ఒక సింగిల్ డిజిట్ నెంబరే అనమాట. సింగిల్ డిజిట్ నెంబర్తో మనకి ఆ టెంపరేచర్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఉష్ణోగ్రత 35 అంటూ పంపించారు ఎవరు, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ 60% అంటున్నారు. మధుసూదన్ గారు పాపినేపాల నుంచి, సో కాదు. అండ్ సూరిబాబు గారు పంపించారు కామేశ్వరిపేట నుంచి అట, 37 డిగ్రీస్ లేదా 38 డిగ్రీస్ ఉన్న వేడి అంటున్నారు. నేను లీటర్స్లో అడిగాను, మీరు డిగ్రీస్లో పంపిస్తున్నారు చాలామంది. అది నెక్స్ట్ ఇంకా 3 లీటర్లు అనుకుంటున్నారు పోలే గారు ఆలగడ్డ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపక్క నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు 38 డిగ్రీస్ అంటున్నారు, సో డిగ్రీస్లో పంపించారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవారి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రవికుమార్ గారు 37 డిగ్రీస్ అంటున్నారు, కాదండి. అండ్ 1 లీటర్ అనుకుంటున్నారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు 10 లీటర్స్ అంటూ, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ నెక్స్ట్ ఇంకా బాలు గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్రీ విద్యా గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే మెసేజ్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు. గోరువెచ్చటి నీటితో సమానం అంటున్నారు. అదే ఎంత లీటర్లు వెయిట్, ఇది కూడా పంపించాల్సింది. నెక్స్ట్ ఇంకా సాధారణ మానవ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వద్ద అంటూ పంపించారు. బట్ 22 to 24 అంటున్నారు. ఇంత లీటర్ అంటే ఇంత క్వాంటిటీ అయితే కాదండి. హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు. సో కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆలస్యంగా వచ్చాను తల్లి అంటున్నారు డాక్టర్ గారు రావడం వల్ల. శుభోదయం అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి త్రిమూర్తి గుప్త గారు పంపించారు. అండ్ గోరువెచ్చని వేడి నీటి ఉష్ణోగ్రత అంటున్నారు. సో ఇది కూడా కాదు. పంతాడు శ్రీనివాస్ గారు, గంగా భవానీ గారు మోరిపల్లె నుంచి. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. గోరువెచ్చటి నీరే అంటే చాలామంది అది టెంపరేచర్ కింద పంపిస్తున్నారు. బట్ నేను అడిగింది లీటర్స్లో, లీటర్స్లో పంపించాలి. అండ్ రఘువీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు 40 డిగ్రీస్ అంటున్నారు. సో అది కూడా కాదు. అండ్ ప్రశ్నలు అడిగే ప్రోగ్రాంలో రెండు ఉంటాయండి, మీరు గమనించండి సరిగ్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కానూరు నుంచి కనకారావు గారు, పెడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొల్లిపారు నుంచి మౌలాలి గారు పంపించారు, గుండె అనే పదం వచ్చేలా ప్లే చేశారు అంటున్నారు. ఎస్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి 50 to 60 లీటర్స్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి 1 లీటర్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి 2 లీటర్స్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రవి గారు 1.5 అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరువూరు నుంచి రాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. టుడే సాంగ్స్ అన్నీ గుండెలో, గుండె గురించి. ఆనంద్పూర్ నుంచి సునంద గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు అన్ని పాటలు గుండె మీద వచ్చాయి అంటున్నారు. ఎస్ అవునండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వినిపించే ప్రతి పాట గుండెతో మొదలవుతుంది అంటూ వినాయతుల గారు భవానీపేట నుంచి. ఎస్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అది విషయం, మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకి ఆన్సర్ ఏంటి అని అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత అంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 1.5 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్ టెంపరేచర్కి సమానంగా ఉంటుందన్నమాట. అంటే 1.5 లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం. మరి ఇది హరివిలు ప్రోగ్రామ్ అయితే. సో మరి చక్కగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను త్వరలోనే. ఈసారి మామూలుగా సందడి చేద్దాం అందరం కలిసి. సో అంతవరకు వింటూ ఉండండి వివిధారతి FM 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన 55.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వెన్నం జ్యోతి సూర్యాకకు క్రీడా సంఘాలు పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవుల పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు కోటి రూపాయలకు పెగ విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఈ నెల 11 నుంచి రోజు 2 సెషన్లను నిర్వహిస్తామని పరీక్షల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పులపతి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

6:56 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీ, కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్, ఆ రోజుల్లో వరుసగా అంటే కంటిన్యూస్ గా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంలో చేసిన ఒక అందమైన సినిమా అనమాట. 1986 ఒక అద్భుతమైన సినిమాలో నటించారు. అండ్ ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఓ రేంజ్లో మారుమ్రోగుతుందని చెప్పాలి. అండ్ హీరోయిన్ల విషయానికి వస్తే సుహాసిని రాధ, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లోనే అంటే 40 క్రితమే ఒక కేజీఎఫ్ తరహా బ్యాక్డ్రాప్తో అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా. సో గెస్ట్ చేస్తూ ఉండండి, ఏంటా సినిమా మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చిరంజీవి గారు నటించినటువంటి సినిమా అని చెప్పాను కదా, ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరే లేదు, కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాతో చాలా పోలికలున్నాయి. మరి ఈ సినిమాలో అన్నపూర్ణ గారు చిరంజీవి గారి తల్లి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి తెలుసా. నవేడేస్ యాక్చువల్గా మన ఈ మాఫియా కానీ గ్యాంగ్స్టర్స్ ఇలాంటి సినిమాల్లో కేజీఎఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, కానీ అప్పట్లోనే కేజీఎఫ్ తరహా బ్యాక్డ్రాప్తో అద్భుతంగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.

ఎస్, మరి ఈనాటి సినిమా కబుర్లో మనం రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సినిమాని గనక ఇప్పుడున్నటువంటి ట్రెండ్తో కలిపి తీస్తే 100 KGF లతో ఈక్వల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదనమాట. సో KGF లో కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నతనంలోనే హీరో తన తల్లిని కోల్పోతాడు. చనిపోయే ముందు హీరోకి తల్లి చెప్తుంది అనమాట, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, బాగా డబ్బు సంపాదించాలి అని చెప్తుంది. మరి రాక్షసుడు సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది. చిన్నతనంలో తల్లికి హీరో దూరం అవుతాడు. తన తల్లిని వెతకటమే అతని పని. తల్లి కూడా తన కొడుకు గొప్పవాడు కావాలని బలంగా కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగా కష్టపడుతుంది కూడా. సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రాక్షసుడు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందామా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

లెవెనాస్ 19:46 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు. ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో 40 ఇయర్స్ అయింది, అంటే 40 వసంతాలు అయిందనమాట 2 అక్టోబర్కి ఈ సినిమా అయితే మాత్రం. సో ఆ బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఒక తాగుబోతు చిన్నప్పుడే తన పిల్లాడిని మాఫియాకి అమ్మేస్తాడు. మరి ఆ మాఫియా గ్యాంగ్ చిన్నపిల్లల్ని ఒక దీవిలో బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ గ్యాంగ్ కి ఒక మెయిన్ కమాండర్ కూడా ఉంటాడు. అండ్ రావు గోపాలరావు గారు పెట్టే షరతు, ఆయన ఇచ్చేటువంటి ఆ షరతు ఒప్పుకొని ఒక ఒప్పందంతో హీరో తిరిగి మళ్ళీ అదే మాఫియా గ్యాంగ్ లోకి వెళ్తాడనమాట. అంటే చిన్నప్పుడు తను అక్కడ లైఫ్ అంతా కూడా అక్కడే ఇదైపోతుంది తనకి బానిసగా. సో అక్కడ బానిసగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళందరినీ కూడా అంతం చేసి తిరిగి తన తల్లి జాడ తెలుసుకోవడం హీరో లక్ష్యం. మరి దాంతోపాటుగా అక్కడ ఉన్న బానిసలకు విముక్తి కలిగించడం కూడా. ఇలా ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఎస్ ఇది ఎగ్జాక్ట్గా కేజీఎఫ్లా అనిపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా. ఇలా కేజీఎఫ్తో రాక్షసుడు సినిమాకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. సో తల్లి కోసం చిరంజీవి గారు పడే ఆరాటం, ఆ యాక్షన్ సీన్స్లో ఆ సినిమాలో ఇవన్నీ కూడా హైలైట్గా నిలుస్తాయన్నమాట. అండ్ నాగబాబు గారు కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు. నాగబాబు నటుడిగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు మిత్రులు చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు. ప్రోగ్రామ్ లో ఉన్న ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో చాలా మంది లిజనర్స్ అయితే కరెక్ట్గా గెస్ట్ చేసేసారనమాట. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ 40 వసంతాలు అయింది ఈ సినిమాకి. అండ్ భారీ అంచనాలతోటి అంటే మంచి సక్సెస్ అయితే సాధించిందనమాట ఈ సినిమా. చాలామంది లిజనర్స్ మనకి రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈ మెసేజెస్ అన్నీ కూడా మనం చూద్దాం డెఫినెట్గా. సందర్శనలో నేను చూస్తాను అందరి మెసేజెస్ కూడా. అండ్ అలాగే అడవిలో బానిసల సామ్రాజ్యం ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అలాగే స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్. అండ్ ఆ కోటను కూల్చడానికి హీరో ఒంటరిగా వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించడం అనమాట. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకైతే మాత్రం కేజీఎఫ్ రాఖీబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారికి అసలు పేరే ఉండదు, అంటే క్యారెక్టర్ పేరే ఉండదు అనమాట. అందరూ కూడా ఫ్రెండ్ అని, అతడు అని, ఇంకా పురుష అని పిలుస్తూ ఉంటారనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారేమో ఇన్స్పెక్టర్ విజయ్గా, నాగబాబు ఆ సింహం, అండ్ సుమలత గారు వాణి క్యారెక్టర్లో చూస్తాం. అండ్ అల్లు రామలింగయ్య గారు కన్నడ ప్రభాకర్ గారు, కన్నడ ప్రభాకర్ గారు యాజ్ వంక చక్ర రామూర్తి అనమాట. సో ఆ క్యారెక్టర్ పేరు. అండ్ జయమాల, వీళ్ళందరూ కూడా మంచి లీడ్ రోల్స్ పోషించారు. అండ్ హీరో విలన్ మధ్యన డైలాగ్స్ అయితే ఓ రేంజ్లో ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తారు విలన్ తోటి, అండ్ ఈ క్షణం నుంచి నీ దుర్మార్గులకు దుర్మార్గంగా, నీ దుర్మార్గాలకు దుర్మార్గంగా అడ్డుపడే దుర్మార్గాలు చేయడానికి నేను మంచి దుర్మార్గుడిగా నీ గడియారంలో నిద్రపోతా అంటారు. సో ఎంత అంటే ఆ దుర్మార్గం అనే వర్డ్నే పక్క పక్కనే అన్నిసార్లు రకరకాలుగా పెట్టి డైలాగ్ సెంటెన్స్ ఉంటుంది, ఫార్మేషను సూపర్ అనమాట. సో అలా చెప్పి ఛాలెంజ్ చేస్తారు, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పని. సో వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఫైట్ కానీ అంటే ఆ కాంపిటీషన్, లైక్ విలన్కి హీరోకి మధ్యన ఉండే కాంపిటీషన్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా రాధిగారి క్యారెక్టర్ గురించి అయితే ఇంకా బాగా చెప్పుకోవాలి. సో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మై జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 80s లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్ పేరే చిరంజీవి. అప్పటికే సుప్రీం హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవి గారిని ఎండమూరి వీరేంద్రనాథ్ రాక్షసుడు నవల ఆధారంగా తెరకెక్కిందనమాట ఈ సినిమా. ఈ సినిమా ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది అని చెప్పొచ్చు. మరి సినిమా కథ ఒక రివెంజ్. చిన్నతనంలోనే తల్లికి దూరమైన కొడుకు రాక్షసుడుగా మారి సమాజంలో దుర్మార్గాన్ని ఎలా ఎదురించాడు అనేది కథాంశం. మరి ఈ సినిమాలో హీరోకి 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి తల్లి కోసం తప్పించే కొడుకు, రెండోది అన్యాయంపై విరుచుకుపడే పులి. ఒకవైపు గ్లామర్, మరొక వైపు ఎమోషన్స్, రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యాయని చెప్పొచ్చు. మరి రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా ఎవర్గ్రీన్ సాంగ్స్ అండి. అద్భుతమైన మెలడీ అందించారు. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి ఇంకొక పాట మనం విందాం రాక్షసుడు చిత్రం నుంచి. వింటూ స్టేట్ యూండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఈ మరొక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు. అయితే రాధ, చిరంజీవి ఈ రొమాంటిక్ సాంగ్స్ కానీ, చిరంజీవి గారి గ్రేస్ అండ్ రాధ గారి స్టెప్స్ అప్పట్లో ఒక ఊపు ఊపేశాయని చెప్పాలి. అండ్ మన పేరెంట్ జనరేషన్ అడిగితే వాళ్ళ ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ లో ఇళయరాజా గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారనమాట. ఫైట్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్. ఆ రోజుల్లోనే స్టంట్స్ లో అంత రిస్క్ తీసుకోవడం ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్పాలి. అందుకే కదా ఆయన మెగాస్టార్ అయ్యారు. 1986 అక్టోబర్ 2nd రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించింది. రైట్ నౌ మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట, వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం, ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ అంటే 40 వసంతాలు అయిపోయింది సినిమా వచ్చి, అయినా కూడా ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, కరెక్ట్గా ఈ టైంలో కనుక అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఈ సినిమా కనుక రిలీజ్ అయి ఉంటే ఈక్వల్ టు 100 కేజీఎఫ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ మూవీ. ఎండమూరి గారి నవలను సినిమాగా తెరకెక్కించడంలో యూనిట్ 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చిరంజీవి గారి స్టార్ స్టేటస్ అయితే అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కెరీర్లో రాక్షసుడు ఒక మైలురాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే ఆ రేటింగ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో. రాక్షసుడు ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. మరి ఈ సినిమా గురించి ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఈ సినిమాలో మంచి పాట కూడా విన్నాము పాటలు. సో ఇంకొక పాట కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో రాక్షసుడు చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కడప జిల్లా పొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జల్జీవన్ మిషన్ అమరాజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ 2.0కు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఆహ్వానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, హరీష్ పాలయోగి ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిన్ చక్రధర్బాబు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్టు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వరమరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వానంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ సేవ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలి రైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలి వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 20 గంటకు వింటారు.

మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా రిజల్ట్ వెంటనే కనిపించదు. కొన్ని రోజులు, కొన్ని వారాలు ప్రయత్నించినా కూడా మార్పు కనిపించకపోతే ఐ ఐ వేస్టింగ్ మై ఎఫర్ట్స్, ప్రయత్నం వృధా అవుతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. చివరికి వి ఫీల్ లైక్ గివింగ్ అప్ అనమాట. కానీ ఇక్కడ నిజం ఏంటంటే, ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటే మన ప్రయత్నం ఫెయిల్ అయిందని కాదు. సమ్టైమ్స్ మనకి రిజల్ట్స్ వచ్చే లోపే మన ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం క్లియర్గా తెలుసుకుందామా ఈనాటి మీకు తెలుసలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి. రైట్ నో మీకోసం ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో డీటెయిల్ గా చెప్తాను ఈ విషయం అని చెప్పాను. అంటే మనకి రిజల్ట్ వచ్చే లోపే మనం ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం అని అన్నాను కదా. సో ఒక ఊర్లో ఉంటా ఒక శ్యామ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో చాలా తెలివైన వాడు, హార్డ్ వర్కింగ్. అతనిలో ఒక వీక్నెస్ ఉండేది, ఏ పని స్టార్ట్ చేసినా దాని ఫలితం చాలా ఫాస్ట్గా రావాలని కోరుకునేవాడు. ఇనీషియల్గా చాలా ఉత్సాహంగా ఉండేవాడు, కానీ ఫలితాలు నెమ్మదిగా రావడంతో అతని ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉండేదన్నమాట. ప్రాబబ్లీ ఇది నా కోసం కాదు, దిస్ మెథడ్ ఈజ్ నాట్ వర్కింగ్, నేను చాలా ఇప్పటికే ప్రయత్నించాను ఇలా అనమాట. తనకేంటంటే తను సమర్థించుకునే కారణాలు అతని దగ్గర ఎప్పుడూ ఉండేవన్నమాట. కానీ ఎంత ఫ్రీక్వెంట్గా అతను ఆగిపోతున్నాడో మాత్రం గుర్తించలేకపోయేవాడు. అదే ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి పెద్దగా ఆస్తిపాస్తులు, చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు అనమాట. మరి ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా, అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ఒక అతని గురించి ఒక విచిత్రమైన విషయాన్ని అయితే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఏంటి అంటే, ఆ పెద్ద ఆయన డాన్స్ చేస్తే వర్షం పడుతుంది అని. ఈ నానుడి ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైనా ఆ ఊర్లో వర్షాలు కురవక పొలాలు ఎండిపోతే ఆ ఊళ్ళో వాళ్ళు బహుశా పెద్ద ఆయన మళ్ళీ డాన్స్ చేయాలి అని చెప్పుకునేవాళ్ళు. శ్యామ్కి ఇది చాలా ఫన్నీగా అనిపించేది. దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అసలు ఏంటి ఈ స్టోరీ అనేది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఆవారా చిత్రం నుంచి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ నంబియార్ సైంధవి పాడినటువంటి వెనెలకంటి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఒక స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో వర్షం అనేది వాతావరణం వల్ల వస్తుంది, కానీ ఒక మనిషి డాన్స్ చేయడం వల్ల ఆకాశం మారదు కదా అని అన్నాడు అనమాట ఎవరు, శ్యామ్. సో ఆ మాటలు విన్న పెద్ద ఆయన కోపం తెచ్చుకోలేదు, నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఏ మనిషి కూడా వర్షాన్ని నియంత్రించలేడు అన్నప్పుడు శ్యామ్ అంటాడు, మరి నువ్వు డాన్స్ చేస్తే వర్షం వస్తుందని ఎందుకంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన పొలాల వైపు చూస్తూ, రేపు ఉదయం నువ్వు రా, నాతో కలిసి నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు అన్నాడు. దానికి శ్యామ్ నవ్వుతూ ఓకే చెప్పేశాడు, ఎందుకంటే ఇనీషియల్గా చాలా ఉత్సాహంగా ఉంటాడు కదా అన్ని విషయాల్లో. సో నెక్స్ట్ డే శ్యామ్ పెద్ద ఆయన అక్కడికి చేరుకున్నారు. మరి ఆకాశం అయితే నిర్మలంగా ఉంది, నేలంతా కూడా పూర్తిగా పొడిగా ఉంది, ఒక్క మేఘం కూడా కనిపించలేదు, నాట్ ఎ సింగిల్ క్లౌడ్ వాజ్ ఇన్ సైట్ అనమాట. సో పెద్ద ఆయన నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. శ్యామ్ కూడా ఏం చేశాడు, అతనితో పాటు కలిసి డాన్స్ చేశాడు. స్టార్టింగ్లో అయితే మాత్రం మన శ్యామ్కి ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఒక గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు సరికదా, ఎండ్ ఇంకా పెరిగిందనమాట. ఇక శ్యామ్ అలసిపోయాడు, అతని కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, డ్రెస్ అంతా కూడా చెమటతో తడిచిపోయింది. చివరికి ఏం చేశాడు, ఆగిపోయాడు. చూసావా, నేను చెప్పిందే నిజం, మనం ఇన్ని గంటల నుంచి డాన్స్ చేస్తున్నాం కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ప్రశాంతంగా నవ్వుతూ, నీకు చాలనిపించినంత వరకు చేశావు అన్నాడు. పెద్ద ఆయన మాత్రం ఆ తర్వాత రోజు కూడా అదే ప్లేస్కి వచ్చి 2వ రోజు 3వ రోజు అలాగే చేస్తూనే ఉన్నాడనమాట. అండ్ 4th డే కూడా అదే పరిస్థితి. ఇక 5వ రోజు ఆకాశం నిర్మలంగానే ఉంది. అప్పుడు అడిగాడు శ్యామ్, నువ్వింకా చేస్తూనే ఉన్నావా డాన్స్ అని చెప్పని. పెద్ద ఆయన డాన్స్ చేస్తూ అన్నాడు, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటూ, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తూ, మళ్ళీ తర్వాతి రోజు వచ్చి డాన్స్ చేస్తూ ఉన్నా అని చెప్పాడు. ఇదే ఆయన రహస్యం. అతను ఫలితాన్ని బలవంతంగా తీసుకురావాలని ట్రై చేయట్లేదు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపట్లేదు. ఒకరోజు మధ్యాహ్నం గాలి ఒక్కసారిగా ఉన్నట్టుండి మారిపోయింది. చల్లటి గాలి వీచింది, నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, తర్వాత చినుకులు, వర్షం వేగం పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఎండిపోయిన పొలాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. మరి ఆ వర్షంలో కూడా ఆ పెద్ద ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. శ్యామ్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు చెప్పు నీ రహస్యం ఏంటో అని అడిగాడు. సో పెద్ద ఆయన అన్నాడు, నాదే ఉంది, నువ్వు చెప్పు, నా దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు అని. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, నువ్వు డాన్స్ చేసినప్పుడల్లా కూడా, నేను డాన్స్ చేసినప్పుడల్లా కూడా చివరికి వర్షం అయితే రాలేదు, కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశానో నమ్మకంతో వర్షం వస్తుంది అనే ఆశతో చేస్తూ ఉన్నాను, అంటే వర్షం వచ్చే

వరకు కూడా నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు అని చెప్పాడనమాట. ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే శ్యామ్కి, నిజమే కదా, అంటే అతని లైఫ్నే మార్చేసింది. నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు, కానీ నేను మాత్రం వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు కదా పెద్ద ఆయన. సో ఆ మాటకు శ్యామ్ సైలెంట్గా ఉండిపోయాడనమాట. పెద్ద ఆయన మళ్ళీ చెప్పాడు, నేను వర్షాన్ని నియంత్రించలేను, కానీ రేపు వచ్చి మళ్ళీ డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది కదా. సో ఆ మాటలు అనేవి ఏంటంటే శ్యామ్ మనసులో బలంగా నాటుకున్నాయి. అతనికి తన లైఫ్లో తప్పు ఏంటి అనేది అర్థమైంది. తన లక్ష్యాలు అసాధ్యమైనవి కావడం వల్ల తను ఫెయిల్ అవ్వట్లేదు, రిజల్ట్ అనేది తనకు కావలసినంత స్పీడ్గా రావట్లేదని తను చాలా తొందరగా తీసుకునే హేస్టీ డెసిషన్ వల్ల తను లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాడు అనమాట. అది ఇక్కడ సమస్య. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టపెంచిల్ దాస్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు

0: మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో. సమయం 12:30 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యక్షుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గై ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్ ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard

0: and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
1: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 70 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిక్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
2: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good, and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
1: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాల్ తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు

చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆనంద్ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 45 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన స్టోరీ ఏం చెప్తుంది శ్యామ్ అండ్ పెద్ద ఆయన గురించి. సమ్ గోల్స్ టేక్ టైమ్. కొన్ని మార్పులు బయటికి కనిపించకముందే మనలో జరుగుతూ ఉంటాయి. అయితే పట్టుదల ఉండాలి, లక్ష్యం ఇంకా విలువైనదై ఉండాలి, నేర్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి, అవసరమైన సర్దుబాట్లు కూడా చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి అంతే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తన పని విధానాన్ని మార్చుకున్నాడు, తన తప్పుల నుంచి నేర్చుకున్నాడు, అవసరమైనప్పుడు కొత్త మార్గాన్ని ప్రయత్నించాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ తిరిగి రావడం అనేది నేర్చుకున్నాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నప్పుడు రిజల్ట్స్ వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి టైంలో ఇది వర్కౌట్ అవ్వదు అని నిర్ణయించుకోవడం చాలా ఈజీ. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఫెయిల్ అయ్యారా లేక ఫలితం కనిపించే ముందే ఆగిపోతున్నారా అని. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం. చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గీతాంజలి మూవీ నుంచి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కదా. స్లో ప్రోగ్రెస్ అనేది చాలా సార్లు నో ప్రోగ్రెస్ లాగా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ కూడా నియంత్రించలేరు. యు కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారో, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, రేపు మళ్ళీ ట్రై చేయడానికి తిరిగి వస్తామా లేదా అనేది. అందుకే ఇందాక మన పెద్ద ఆయన కూడా అదే మాట చెప్పారు కదా, ఏమని అంటే, నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు కానీ నేను వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను అని. అండ్ అలాగే రేపు మళ్ళీ వచ్చి డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది అని. ఎగ్జాక్ట్లీ ఈ మాటలే శ్యామ్ లైఫ్ని మార్చేశాయన్నమాట. అందుకే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోండి, విధానాన్ని మెరుగుపరచుకోండి. ఇఫ్ నెసరీ చేంజ్ ద పాత్.

మార్గాన్ని మార్చుకోండి కానీ ఫలితం వెంటనే కనిపించట్లేదని, ఇప్పటిదాకా చేసిన విలువైన ప్రయత్నాన్ని మాత్రం వదిలేయకండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నో మీకోసం వర్షం చిత్రం నుంచి రకీ బాలం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కుంజం మహేశ్వరరావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ ఎడవలి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్ ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన 21 పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అందించే 250,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత్ హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. మనకు అక్షర జ్ఞానం పంచి ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966 అక్టోబర్ 5 తేదీన మొదటి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
1: మగు

1 hour 4 minutes కి దగ్గరగా ఉంది వీవీ క్లాక్. సో మరి ధీరా ప్రోగ్రాంలోకి అయితే వచ్చేస్తాం కదా మనం. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ధీరాలో కూడా రెడీగా ఉంది. సో మాట్లాడుకుందాం, ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి ఈనాటి ధీరాలోకి ఎంటర్ అయిపోదాం. సో పెద్ద మూవీ నుంచి రక్షిత సురేష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 7 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి రోజు ఉదయాన్నే ఒక కప్ కాఫీ కానీ లేదంటే ఒక కప్ టీ కానీ కడుపులో పడకపోతే కొంతమంది మహిళలు ఇంటి పనులు స్టార్ట్ చేయలేరు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే కాదండి, పని ఒత్తిడిగా ఉన్నా, నిద్రమత్తుగా అనిపించినా, అలసటగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా వాటిని ఒక సిప్ చేయాల్సిందే కొంతమంది అయితే. ఎందుకంటే వాటిలో ఉండే కెఫీన్

ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. రోజంతా ఇలా వీటిని తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా మహిళల్లో హార్మోన్స్ అలాగే రీప్రొడక్టివ్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి షాన్ రమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లవ్లీ సాంగ్ విన్నాం కదా. 1 hour 14 minutes 57 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మహిళల్లో నిద్రలేమి, గుండెదడ, కడుపు నొప్పి, ఇంకా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు 200 milligrams కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దని కూడా రికమెండ్ చేస్తున్నారు. మరి ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మహిళల్లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కెఫీన్ డైరెక్ట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారి తీయదు. కాఫీ టీ వల్ల డైరెక్ట్గా ఈ సమస్య రాదు, కానీ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈస్ట్రోజన్ ఫంక్షన్కి ఆటంకం కలిగిస్తుంది. రోజులో ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమితో ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మెన్స్ట్రుయేషన్లో మార్పులు కూడా వచ్చేస్తాయి. రోజువారీ హెల్త్ మీద కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే దీన్ని పూర్తిగా మానేయమని కాదు, బట్ ఏం చేయాలి అది కూడా మనం మాట్లాడుకుందాం. రైట్ నో మీకోసం హుషారు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్ధికి పొద్దు పొడుపు అవుతుంది. ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి ఈరోజు ప్రొద్దుటూర్లు ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి Slip-A-4 ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలతో రానున్న 2 సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్

0: నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55.74 కోట్లు కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణను కూడా రూపకల్పన చేస్తున్నాం.
0: గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహి, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీన్ ఔర్ హో రహా హై ఔర్ వే పీచే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో 5 శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో 4 సార్లు స్వర్ణ పథకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సురేఖ తెలియజేస్తూ,
3: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ గా లీగ్ వల్ల కూడా కొంచెం పాపులారిటీ అనేది కూడా రావడం జరిగిందని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
0: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుంది.

అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్ కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మెన్స్ట్రుయేషన్ మీద కెఫీన్ ప్రభావాల గురించి క్లియర్ స్టడీస్ లేకపోయినా కొన్ని రీసెర్చ్లు మాత్రం కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్లో చేంజెస్కి దారి తీస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే కెఫీన్ ప్రభావం వల్లనే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకోవద్దని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అన్నమాట. అండ్ మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో గనక సమస్యలు కనిపించినా, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ పెయిన్ అనిపించినా, హెవీ ఫ్లో ఉన్నా, కన్సీవింగ్లో ఇబ్బందులు ఉన్నా కూడా దానికి కారణం కెఫీన్ అని అనుకోకుండా మెడికల్ టెస్ట్ల ద్వారా అసలైన కారణాన్ని తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీ టైంలో చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం కూడా తగ్గించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా తెలుసుకుందాం వరల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నువ్వు నాకు నచ్చావు చిత్రానికి టిపు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:41:23 లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం ఒక హెల్దీ పర్సన్ రోజుకి 400 mg వరకు కూడా కెఫిన్ తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇక్కడ చిన్న మెలకు ఉంది. ఈ 400 mg లిమిట్ అనేది కేవలం ఒక టీకి మాత్రమే కాదు, మీరు తీసుకునే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా కెఫీన్ ఉండే అన్ని పదార్థాలు కూడా ఈ లెక్కలోకి వస్తాయన్నమాట. అండ్ టీ, కాఫీలు డైజెషన్ అలాగే పొట్ట సమస్యలను మాత్రమే తీవ్రతరం చేస్తాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వాటి వల్ల హార్మోన్ల సమస్యలు వచ్చే రిస్క్ లేదంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలు ఉన్నాయి చూసారు, ఇలాంటివి గనక కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి నేను ప్లే చేస్తాను. శ్రీరంగ నీతులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టీ అనేది ఒక విల్లన్ లాంటిదని చెప్పొచ్చు. నేషనల్ హెల్త్ సర్వే చెబుతున్న దాని ప్రకారం కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ని పెంచుతాయన్నమాట. దీనివల్ల ఛాతిలో మంట, అజీర్తి ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ తీవ్రమవుతూ ఉంటాయి. కాబట్టి మీకు గనక తరచుగా గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటే టీ తాగడాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. కొన్నిసార్లు అమృతమైన విషమే అన్నట్టు కెఫీన్ ఎక్కువైతే శరీరంలో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తరచుగా తలనొప్పి రావడం, ఆందోళన, చేతులు వణకడం అంటే షివరింగ్ అనమాట, కడుపులో ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుందని ఎఫ్డీఏ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ సమస్యల తీవ్రత కూడా ఉంటుందన్నమాట.

సో మరి మహిళలు విన్నారు కదా, జాగ్రత్త తీసుకోండి. ఇది ఈనాటి ధీరా. రైట్ నౌ మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో

జగదేకివరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరి రామూర్తి గీతం విన్న తర్వాత 2:37 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ సంధ్య సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మెసేజెస్ చూసేద్దాం, చాలానే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయి కదా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు, మార్నింగ్ సినిమా కబుర్లో కరెక్ట్గా గెస్ట్ చేశారనమాట రాక్షసుడు అని. అండ్ అలాగే నెక్స్ట్ 40 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 వచ్చిన సినిమా అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ పేరు నరసింహారెడ్డి మాధవరం నుండి. అలాగే అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోడుమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు భువనేశ్వరి. ఆ తర్వాత పసివాడి ప్రాణం కాదు కదా, అయ్యో బృందావన్ పద్మశ్రీ శ్యామ్ మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మయ్యగూడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోజీ అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి

0: మెగా సాంగ్స్ తో కూడిన సరదా సందేశ్ అందరికి స్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, శ్యామ్ కల్లూరు నుండి నమస్తే, మంచి మధ్యాహ్నం అంట. మంచి మధ్యాహ్నం మీకు కూడా. అండ్ నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, అలాగే శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి, అండ్ మేడం వచ్చింది మా ఊరికి వాన వచ్చింది అంట. రైతులందరూ హ్యాపీ. అండ్ ఈరోజు మనం మీకు తెలిసేలా కూడా మంచి స్టోరీ చెప్పుకున్నాం కదా, ఈ వర్షానికి సంబంధించి అండ్ ఆ పెద్ద ఆయనకు సంబంధించి అండ్ శ్యామ్కి సంబంధించి అనమాట. సో రైతులందరూ హ్యాపీ, రైతుల తరపున ధన్యవాదాలు అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి డి అరుణ కూడా మెసేజ్ చేశారనమాట. సో మనం ఇంతకీ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అందుకీ క్వశ్చన్ ఏంటి అంటే నాగార్జున రవితేజ టబు ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా, ఈ ముగ్గురు కనిపించినటువంటి సినిమా ఏంటి? నాగార్జున రవితేజ టబు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, అండ్ ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, పంపించేసేయండి ఆ పేరుని. ఓకేనా, గెస్ చేయండి రైట్ ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం డిస్కో రాజ చిత్రం నుంచి ఎస్పీబీ గారు అద్భుతంగా పాడినటువంటి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

అవర్స్ 46 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది బేబీ క్లాక్. అయితే మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ని పంపించేయమని చెప్పాను కదా. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ క్వశ్చన్ కి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ అలాగే బాలు ఫ్రమ్ బూచీనా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు అసలు. ఆన్సర్ బుచ్చిరెడ్డి పాలెమా మీది, ఓకే, బట్ కానీ ఆన్సర్ ఎక్కడుందండి? అందులో ఆన్సర్ లేదు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా, కనిపించినటువంటి సినిమా ఏది అని అడిగాను. శ్యామ్ కల్లూర్ నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విద్య గడిగే తిమ్మప్పన, ఓకే గడిగే తిమ్మప్ప, మీరు మీ ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి లేదంటే పైన ఆన్సర్లు కూడా చదవాల్సి వస్తుంది. సో అది మ్యాటర్. రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుండి మెసేజ్ చేశారు, అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు భూదాన్ పూచంపల్లి నుండి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. జో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీరు చెప్పిన మంచి విషయాలు మై ఫేవరెట్ చిరు సాంగ్స్ వింటూ సందేశందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్, 1996 నాగార్జున టబ్బు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ తులసి మౌనిక నందికొట్కూర్ జయంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి మోరంపూడి యా తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎటో వెళ్ళిపోయింది మనసు. ఓకే సినిమా పేరు మీకు ఐడియా లేదు కానీ ఆ పాట గురించి చెప్తున్నారు, సూపరు. ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ మునిమ్మ పెద్దపరియ నుండి అయ్యా జగదేక్ వీరుడు అతిలోక సుందరులు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా ఇందులో చెప్పండి, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళు ఉన్న సినిమా కదా, అలా ఎలా పంపించారు. ఓకే అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్.

ఆన్సర్. వెంకి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజి వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు, రైట్ ఆన్సర్. కనకారావుపేట నుండి, రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్.

అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు శ్రీవిద్య సునంద, రైట్ ఆన్సర్. అండ్ విజయ, కైలాష్, సాయి, కృతిక, మారుతినగర్ అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ బాషా రామల్లకోట నుండి అబ్దుల్ మున్నాన్, ముబీన్ బేగం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, కాదు కదా ఆవిడ మావిడే కాదు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రం ఉయ్యూరు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి, కె బెద్దనరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా, రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి యశోద, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, పాట తర్వాత కూడా ప్రశ్న మీకు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేశానండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు ప్రశ్న, సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు, శ్రీదేవి, కృష్ణా జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రియాజ్ నేను చెప్తాను, వింటూ ఉండండి, మీకు తెలియదు అన్నారు కాబట్టి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ ఊట్కూర్ నారాయణపేట నుండి అరుణ్ మోహన్జీ, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి కనిపించినటువంటి సినిమా ఏంటి అని అడిగాను, నిన్నే పెళ్ళాడత ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, పదిహేను నుంచి 500 తీసివేస్తే ఎంత అవుతుంది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 1500 నుంచి 500 తీసివేస్తే ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114. ఈ నెంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడెల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నేవల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీష్ బాలయోగి ఈరోజు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి విజయవాడలో నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్ల గుణరంజన్, జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణ్ రావుల్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ను ప్రారంభించారని తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డులలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 8 minutes 15 seconds లో ఉంది వీపీ క్లాక్. సందరి సందరి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను కదా, 1500లో 500 తీసివేస్తే ఎంత అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అంజన్ అండ్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లె రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి తుమకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి కాజ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా అంటూ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ రైట్ ఆన్సర్, కనకారావు పడెన్ నుండి రైట్ ఆన్సర్, కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్

మెసేజ్ వీరేష్ బాబు విజయలక్ష్మి రాజోలి మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. ఎన్ని ఆన్సర్లు పంపించారు మీరు? మూడు పంపించారు. ఆ మూడిట్లో ఏది కరెక్టో అది నేను తీసుకోవాలా? బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఒక రూపాయి అంట ఎలా హౌ? మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి ఫస్ట్ పంపించింది అయితే మాత్రం రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రసాద్ పాలకొల్లు నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్రీ విద్య అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సాయికుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, నల్గొండ చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంబొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్ రాంగ్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు వన్ అంట హౌ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారికి చల్లని మధ్యాహ్నం అంట. కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్. అండ్ ఒక రూపాయి ఉంటుందంట ఎలా అండి? సులోచన కరీంనగర్ నుండి, విజయలక్ష్మి పెదకొండూరు నుండి. నిజాయితీగా ఆన్సర్ అయితే ఇంత, అలా కాకుండా ఇలా అయితే ఇంత, అది అలా కాక ఇలా అయితే మాత్రం ఒకటి అంటూ మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అంటున్నారు. నేను చాలా సింపుల్గా అడిగాను బట్ మీరు మాత్రం చాలా కాంప్లికేటెడ్గా ఆన్సర్ని ఇచ్చారు. సో ఏది కావాలంటే అది తీసుకోండి జోజి అంట సూపర్ అసలు. సో రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం ఇక్కడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన ఆధ్వర్యంలో అంటూ ఆన్సరా అదేంటండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామలా రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్ ముని మువీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి వీళ్ళందరూ మెసేజ్ చేశారు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు ఎక్కడా లేదండి బట్ ఆన్సర్ మాత్రం పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ ఎనీవే. ఇంతకీ మీ పేరు ఎక్కడా? నో. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సానియా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయ్ అక్క అంటూ హాయ్ హాయ్ బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మైదుకూరు జఫర్ హుస్సేన్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆత్మకూరు ఆదిశేష్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జమలయ్య విహాన్ దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళీ మట్టెద్దుల రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి విమల రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి రైట్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం ముత్తిజావలి రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ సుభాషిణి శ్రీ విష్ణు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా

రాంగ్ ఆన్సర్. రాజవల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట్ నుండి మీరు అడిగిన ప్రశ్న, అంటే నేనే ప్రశ్న అడిగా, మరి ఆన్సర్ ఏది? మీరు అడిగిన ప్రశ్న అన్నారేంటో మరి. నెక్స్ట్ నారాయణపేట జిల్లా నుండి అరుణ్, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి, వీళ్ళందరూ కూడా 600 అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకు నేను చాలా సింపుల్గా అడిగాను, మీరే దాన్ని కాంప్లికేట్ చేసేసారు లిజినర్స్ అందరూ కలిసి. బట్ నేను అడిగింది ఏంటి, 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత అన్నాను. అంటే 1500లో నుంచి 500 తీస్తే 1000 అవుతుంది, వేస్తే మళ్ళీ 1500 అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అంత సింపుల్ ఆన్సర్ని మీరు 500 తీసేస్తే 1 అనుకోండి, లేదు 1500 నుంచి 500 తీస్తే 1000 అనుకోండి, ఇలా రకరకాల ఆన్సర్స్ పంపించారనమాట. సో అది మరి సెకండ్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి సందర్శనలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉద్యమం ఏది అని అడిగాను. ఓకేనా? సో మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈ క్వశ్చన్ని. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉంది మనకి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ ఇంకా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి అయితే అలా అలా మెసేజెస్ వచ్చేస్తూనే ఉన్నాయి. బట్ ఆన్సర్స్ చూసే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, మిర్చి మూవీ నుంచి. అండ్ విజయప్రకాష్, అనితా పాండే వంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పంపించేసేయండి. మళ్ళీ ఇంకొకసారి నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి ఇందాకటి క్వశ్చన్కి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నా పేరు అన్నారు, మెసేజ్ లేదు. ఓకే, విజయవాడ నుండి విజయలక్ష్మి, ఓకే కాదు కదా అది, క్విట్ ఇండియా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత సహాయ నిరాకరణ కాదు, రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ క్విట్ ఇండియా కాదండి అది, పత్తికొండల రాజారావు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు, రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కొవెలకుంట్ల, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి సునంద మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూంబాబా, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ వంశీ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, ఫుడ్ ఐటమ్సా, దుస్తులు ఫుడ్ ఐటమ్స్ కాదండి అది, అది ఏ ఉద్యమం అని అడిగాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రాంగ్, యా రైట్ ఆన్సర్. దీన్ని ఇలా కూడా పిలుస్తారనమాట, వందే మాత్రం కరెక్టే. అండ్ నెక్స్ట్ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి, రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి.

రైట్ ఆన్సర్. అండ్ నందిపేట నుండి వెంకటేష్ ఫ్రోనా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి కూడా, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, మేక్ ఇన్ ఇండియా, కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ, సంతోష కూడా మెసేజ్ చేశారు. ఎస్, ఇది స్వదేశీ ఉద్యమం అండి. యాక్చువల్గా వందే మాతరం అని కూడా అంటారు, వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు అనమాట. విదేశీ వస్తువులను బహిష్కరించడంలో భారతీయులలో స్వావలంబన ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏంటి అని అడిగాను కదా, స్వదేశీ ఉద్యమం. భారతీయులను దేశీయ ఉత్పత్తులను ఉపయోగించమని, విదేశీ వస్తువులను బహిష్కరించమని ప్రోత్సహించిందన్నమాట, అది మ్యాటర్. ఇంకా రెండు మెసేజెస్ ఉన్నాయి, మూడు, అవి కూడా చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వందే మాతరం అంటూ నల్గొండ జిల్లా చిత్తూరాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

లాస్ట్ వీక్ షోలో నేను అడిగాను కదా, మొన్న ఫ్రైడే 2nd ఆర్తి అగర్వాల్ అండ్ అంటే ప్రభాస్తో కలిసి యాక్ట్ చేసిన మూవీస్ గురించి ఒక 2 అడిగాను. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీక్లో అడుగుతాను, నెక్స్ట్ షోలో అని కూడా చెప్పాను. యాక్చువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు. సో మీకు సగం ఆన్సర్ అయితే వచ్చేసినట్టే, ఎందుకంటే లాస్ట్ షోలో అడిగాం కాబట్టి. ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? సో గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? రైట్ నో మీకోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య ఆలపించినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. ఆర్తి అగర్వాల్, శ్రీయా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు అని అడిగాను. సో అలా మెసేజెస్ వచ్చేస్తూ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్టే ఇంకోటి కాదు కదా, అందులో అసలు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? ఓకే, శాంతినగర్ నుండి ఓకే, ఒకడు మీరు కూడా ఒకటే మూవీ కరెక్ట్. యాక్చువల్గా ఇవి రెండు మూవీస్లో ఒక మూవీ పంపించారనమాట. అండ్ ముసాపేట్ నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ ఛత్రపతి, ఓకే, మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి మాధవి ఆంజనేయుల దగ్గర నుంచి వచ్చిందనమాట. అండ్ అలాగే సంజన రాయ్పూర్ నుండి మెసేజ్ చేశారు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ కూడా ఒకటే ఆన్సర్. అండ్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వన్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, యా, రైట్ ఆన్సర్. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుండి పంపించారనమాట యశోద. అండ్ రాజోల్ నుండి వంశీ మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. అండ్ అలాగే దామోదర్ రెడ్డి, జయలక్ష్మి, బుక్కాపురం విలేజ్. ఓకే, వెరీ నైస్, ఒక మూవీయే రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సుమని పెడన్ నుండి రైట్ ఆన్సర్, రెండు మూవీస్ కరెక్ట్గా పంపించారనమాట. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి సుమని నుంచి వచ్చింది. అలాగే మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి ఒకటే రైట్ ఆన్సర్. అండ్ ఇందిరా మూవీ అంటున్నారు జాఫర్ హుసేన్, రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్.

0: ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మూవీనే కరెక్ట్ గా పంపించారు. అండ్ అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి టైలర్ రమేష్ కూడా ఒక మూవీనే కరెక్ట్ చేశారు. అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి ఒక ఆన్సర్ కరెక్ట్. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సూపర్ అసలు మీరు కరెక్ట్గా పంపించారు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సొగ్గడు మూవీలో తనెక్కడుందండి, శ్రేయా లేదనుకుంటా కదా అందులో యాజ్ అ హీరోయిన్గా బోత్ ఇద్దరు. ఓకే. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు ఒకటే రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి ఒకే మూవీ పంపించారు. అండ్ వెంకటేష్ నందిపేట్ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లతా, ఓకే, ఆ తర్వాత మెసేజ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. అనంతపురం పెద్ద వాడుగూరు విలేజ్ అంట ఇక్కడ నుండి పంపించారు కుమారి లక్ష్మి వెంకటేష్ శ్రీనివాసులు. చాలా పేర్లు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ రైట్ ఆన్సర్. అండ్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి ఒకటే మూవీ అనుకుంటున్నా అంటున్నారు. కాదండి, మునెమ్మ పెద్దపరియ విలేజ్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా 20 మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తాను, ఇంకా మిగతా వాళ్ళు పంపించుకోండి. యాక్చువల్గా నేనున్నాను, ఛత్రపతి అండ్ సోగాడు రైట్ ఆన్సర్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సునంద అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ కే నాగేంద్రరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా నాగర్ కల్లు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మూడు సినిమాలు. అండ్ నరేష్ మూసాపేట్ నుండి ఒకటే మూవీ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా సేమ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు ఒకటే మూవీ. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గోపి గోదావరి, ఓకే అది కాదండి, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఎక్లవ్య నగర్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల. మీరు మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఒక మూవీ పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెలూరు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత కూడా రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డి అరుణ మోహన్జీ దివ్యాబాయి కూడా మెసేజ్ చేశారు ఊట్కూర్ జిల్లా నారాయణపేట నుండి. సో రైట్ ఆన్సర్ అనమాట. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్పేశాను కదా. మరి ఫైనల్గా ఒక ప్రశ్న అయితే మీకోసం వెయిట్ చేస్తోంది ఈనాటి సందడే సందడిలో. అది ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, డైలాగ్ చెప్తాను. సో ఒక హీరో చెప్పారనమాట, ఓ రేంజ్లో చెప్పారు. అండ్ నేను చెప్పే కంటే కూడా ఆ హీరో చెప్తేనే మీకు బాగుంటుంది కదా.
1: గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి.
0: సో మరి విన్నారు కదా, అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాఆర్డినరీ. ఎవరు చెప్పారు, ఏ హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను.

మణిశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో 3 hours 48 minutes 35 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాను, అండ్ ఎవరా హీరో, ఏంటా హీరోయిన్ అని, ఐ మీన్ సినిమా పేరేంటని. అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఆ ఎక్స్ట్రాడినరీ హీరో ఎవరు అని అడిగాను కదా. సో చాలా మెసేజెస్ వచ్చినాయండి నాకైతే మాత్రం. సో 60+ ఉన్నాయి మెసేజెస్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. యాక్చువల్గా థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి కొంచెం లేట్గా వచ్చినాయి మెసేజెస్, బట్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్

మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, రాజోలు నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ బోరెల్లి సంధ్య ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ రాజ్

నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుబా 9th క్లాస్. ఓకే, మా అమ్మ నేమ్ కూడా జ్యోతినే అండి అంటూ. ఓ వెరీ నైస్. ఆత్మకూరు నుండి నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, శ్రీవిద్య అనంతపురం నుండి రైట్ ఆన్సర్, ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్, హంపాపురం నుండి చిరంజీవి వగ్గ శివయ్య ముంతపెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇందాక 3rd క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవి భూమిక ఫ్రమ్ మార్కపూర్ అంట రైట్ ఆన్సర్. అండ్ యా పేరు లేకుండా నేను ఎక్కడ చదువుతానండి, మీ పేరే లేదు, నా పేరు అన్నారు, ఆన్సర్ పంపించారు. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఖుషి మూవీ కాదండి, బట్ హీరో అయితే కరెక్ట్గానే పంపించారు. జఫర్ హుసేన్ మైదుకూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి. అండ్ కొలిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్, అండ్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్ నాగర్కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికవల్లి నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావల్లి రైట్ ఆన్సర్, విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్ధన్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి, అత్తారింటికి దారిది కాదండి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి హైదరాబాద్ కాలనీ నుండి పంపించారు ఎవరు, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ రైట్ ఆన్సర్. అండ్ విజయ కైలాష్ షాయి కృతిక మారుతి మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, వకీల్ సాబ్ కాదు కదా రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, హీరో కరెక్ట్గానే పంపించారు బట్ మూవీ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి భానుచందర్ అమలపాడు శ్రీకాకుళం నుండి పంపించారు. ఓకే, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో అంటూ రైట్ ఆన్సర్ని బీవీ సుబ్బారావు మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మార్కాపురం నుండి పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్రశాంత ఓకే నేనున్నాను ఇందాక అనుకుంటా ఆన్సర్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మనోజ్ నెల్లూరు వేదాయపాలెం నుండి సరిపోదా శనివారం కాదు రాంగ్ ఆన్సర్. నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించారు మూసాపేట నుండి. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరామెన్ యా రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పామిడి కే రవీంద్రారెడ్డి సర్వేపాలెం నుండి హీరో కరెక్ట్గానే పంపించారు. అండ్ నెక్స్ట్ మునిమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అనంతపురం మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నందిపేట నుండి వెంకటేష్ ఫ్రమ్ వెంకటేష్ ఫ్రమ్ వెంకటేష్ అంటున్నారు కానీ మీరు ఆన్సర్ అయితే పంపించడం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ గోనెగండ్ల మండలం నుండి
బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి, హేమశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్ కంపెట్, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య కర్నూలు నుండి. థర్డ్ క్వశ్చన్,

కూడా కరెక్ట్ కాదా? ఎందుకు కాదు? ఒకటైతే కరెక్టే, రెండోది కాదు కదా మరి. రెండోది కాదు, మూడోది కరెక్టే. అండ్ నెక్స్ట్ అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, ఊట్కుని రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో అదన్నమాట సంగతి. గోనిగండ్ల గ్రామం నుండి ఇందాక ఆల్రెడీ మనం మెసేజ్ చదివేశాం కదా, బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మను నెల్లూరు నుండి పంపించారు, డీజే టిల్లుట, ఎక్కడట కాదు, అది రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. సో మన టైం కూడా అయిపోయింది, బోలెడ్ అనే ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి. ఇది సంగతి. ఇవాళ సందర్శనం అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ కెమెరామెన్ గంగతో రామ్ బాబు, ఈ చిత్రం నుంచి కదా నేను చెప్పింది ఆ డైలాగ్ అయితే.

సో మరి ఇది ఈనాటి సందడే సందడి, హోప్ యూ ఎంజాయిడ్. కెమెరామెన్ గంగతో రామ్ బాబు, చిత్రానికి నరేంద్ర, గీత మాధురి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇప్పుడు మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక వాణిజ్య విధానాలు బలహీనపడ్డాయని, అదే సమయంలో ద్వైపాక్షిక విధానాలు బలపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులపై కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. సెప్టెంబర్ 28వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాటిలో వైద్య సహాయం కోరిన 3 లబ్దిదారులకు కలెక్టరేట్ నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఒంగోలు జిల్లా కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లకును రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈరోజు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ పథకం సహకారంతో ఈరోజు ఈపురుపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళా కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవ ఫోన్ నెంబర్ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వివిధ స్పెషల్లో ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా మరి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. ముందుగా సుజాత పాడినటువంటి భువనచంద్ర గీతం చెప్పవే చిరుగాలి ఈ చిత్రం నుంచి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా కలిసి ఉందాం రా ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 4 hours 18 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ వినబోతున్న పాట చెప్పే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం మనం. ఇందకటి రైట్ ఆన్సర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి కూడా మెసేజ్ చేశారు. అండ్ జాప భువనేశ్వర్ వెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వాణి ఒరిస్సా నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక మెసేజ్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈరోజు షో అమోఘంగా ఉంది ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మ్యాటర్. మరి వివిధాలో వినబోతున్న తర్వాతి పాట మా అన్నయ్య ఈ చిత్రం నుంచి. అండ్ ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నా మనసిస్తారా చిత్రానికి రాజేష్, సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 29 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వివిధలో వినబోతున్న తర్వాత

వసంతం చిత్రానికి హరిహరన్, సుజాత పాడినటువంటి కులశేఖర్ గీతం విన్నారు ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో. 4 hours 39 minutes 46 seconds లో ఉంది వీబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధలో చివరిగా వినబోతున్న పాట సూర్యవంశం చిత్రానికి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ గీతం అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటను వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ఎయిటింగ్ వెన్ యు ఆర్ ఫుల్ చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్ళిళ్ళో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగృకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానికా? బుద్ధిపూర్వకంగా జాగృకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం. ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్ళెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది.
దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం

లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతేంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆన్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిద్దాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఏడాదిలోగా రాష్ట్రంలో 1-స్టార్ పాఠశాలలన్నీ 2-స్టార్కు అప్గ్రేడ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని పొరొద్దుటూరు నుంచి రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కోనిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న ఉచిత రేషన్ వివరాలతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి

విజ్ఞప్తి ఈరోజు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం కింద నమోదైన ప్రతి అభ్యాసకులు రోజువారీ తరగతులకు హాజరయ్యేలా క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు అక్షరాంధ్ర, రెవెన్యూ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పంచాయతీల్లోనూ మన్యం మర్యాద అమలు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే 250,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకున్న అనకాపల్లి జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. అండ్ టైం చూస్తే 5 గంటలు దాటి 16 నిమిషాలు కావస్తుంది. అండ్ మీ మాధవినైతే వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దామ్మా.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఆదర్శ విద్యా నిలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యా మౌలిక సదుపాయాలు స్కిల్ డెవలప్మెంట్ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష ఈ రోజు నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నూతన పరిశ్రమలకు అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట విద్యుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ రోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ పరిధిలో 77.39 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తామని రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో పాఠశాలలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అక్టోబర్ 8వ తేదీన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పగడబందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు సంబంధిత అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ది చెందుతున్న అచ్యుతాపురం ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 77.29 కోట్ల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను ఈరోజు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా లబ్దిదారులకు అందుతున్న ఉచిత రేషన్ వివరాలతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 3 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరంలోకి. అండ్ మీతో కృష్ణాతీరంలో షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మన కృష్ణాతీరానికి వెల్కమ్ చెప్పేసేద్దామండి. ఇప్పుడైతే మీకోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దామండి. విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆఫ్టర్ మన కృష్ణాతీరాన్ని కంటిన్యూ చేసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 10 నిమిషాలకు అవుతుంది అని మరికొద్ది క్షణాల్లో.

0: పిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వార్తలు వివరాలు. రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవి జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ అమర్జీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామీణ ప్రాంతాలకు 3 కోట్ల 30 లక్షల మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామాలు, 3 కోట్ల 30 వేల మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమర్జీవి జలధార లక్ష్యమన్నారు. 30 వేల 136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమర్జీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

0: గింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్ షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ది చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీ లేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग अलग नहीं माने. वो मानवता के समान दुश्मन है. इनके बीच कोई फर्क नहीं. अब भारत ने तय कर लिया है इन न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं.
0: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77 కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాము.

0: మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 20 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. సో ఈరోజు ఇంతకీ మీతో ఏం షేర్ చేస్తున్నాను అంటే ఇలాంటప్పుడు ఒక కావాలి ఒక బ్రేక్ అండి. సో నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నే వర్క్స్ తోటి సతమతం అయిపోతూ ఉంటాం కదా. సో అటు ఇంటి పనులు, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అల్లుప్పు లేకుండా వర్క్ చేస్తూ ఉంటాం. ఎవరైనా అండి, వాట్ ఎవర్ ఇట్, జెంట్స్ కానీ లేడీస్ కానీ, మరి ఎప్పుడు ఇలా చేయడం ఇలా అవుతుందా అంటే అసలు కానే కాదు కదా. ఎందుకు అంటే కంప్లీట్గా అసలు రెస్ట్ లేకుండా ఇలా వర్క్ చేయడం వల్ల ఒక సర్టెన్ టైంలో చాలా డిఫరెంట్గా చాలా ప్రెషర్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. అబ్బా ఇంకా నా వల్ల కాదు అన్న ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇలాంటి టైంలోనే బ్రేక్ అవసరం అంటున్నారు ఎక్స్పర్ట్స్. కొన్ని లక్షణాల ద్వారా మన యొక్క ఇలాంటి టైంలో మన బాడీ అనేది కొన్ని సంకేతాలనికి రిలీజ్ చేస్తుందంట. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే శరీరాన్ని హ్యాపీగా రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇట్స్ బ్రేక్ టైం అండి. శరీరము మనసు అలసిపోవడానికి ఫస్ట్ ఇచ్చే సింబల్ ఏంటో తెలుసా అండి? హెడేక్. అయితే కొంతమంది టాబ్లెట్స్ తోటి నొప్పి తగ్గించుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ అది ఓన్లీ టెంపరీనే అండి. ఇంకా ఒక టాబ్లెట్ యొక్క ప్రభావం తగ్గాక మళ్ళా సిచ్యువేషన్ మాదిరికి వస్తుంది. ఇలా పదే పదే హెడేక్ మనకు కనుక వస్తున్నట్లయితే కనుక పని నుంచి బ్రేక్ తీసుకోవడం మంచిది అన్నమాట. ఇంకా అంతేకాకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి హ్యాపీగా పనిపైన ఏకాగ్రత పెట్టగలుగుతున్నామా? అది కనుక లోపిస్తే మెదడు బాగా మొద్దుబారిపోతుంది అన్నమాట. ఇలాంటి టైంలో ఏం పని చేస్తున్నామో అర్థం కాదు, ఇంకా మెమరీ కూడా తగ్గిపోతుంది, ఇంకా పనితీరు, ఇంకా దాని యొక్క క్వాలిటీ కూడా బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అందుకే కాన్సన్ట్రేషన్ కాస్త కొంచెం డైవర్ట్ అయినప్పుడు బ్రేక్ తీసుకోవడం మేలు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా అసలు మన బాడీ ఎటువంటి సింబల్స్ ఇస్తుంది మనకి బ్రేక్ కావాలి అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత ఆయన ఎప్పుడైతే మీకోసం సర్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:33 అవుతుంది. అండ్ మనము కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ ఆల్రెడీ ఇలాంటప్పుడు ఒక బ్రేక్ కావాలి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా రోజంతా వర్క్ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయి నీడ్స్ అనేది వస్తూ ఉంటుంది కదా. అయితే రాత్రి పడుకున్నప్పుడు ఇంకా మన బాడీ అనేది, మనసు ఇంకా రీబూస్టప్ అయ్యి నెక్స్ట్ డే ఈ యొక్క ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుందండి. కానీ కొంతమందిలో రాత్రి అంతా నిద్రపోయినా సరే నెక్స్ట్ డే రోజంతా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని డేస్ అనేవి కొన్ని కొన్ని పనుల నుంచి బ్రేక్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కోసారి అబ్బా ఇవాళ అసలు ఈ వర్క్ చేయాలా, తప్పదా రోజంతా ఇలా పనిచేస్తూనే ఉండాలా అన్న యొక్క నిరుత్సాహం మనకి ఆవహిస్తూ ఉంటుంది కదా. నిజానికి మన మెంటల్ ఎబిలిటీ ఇలా ఉన్నప్పుడు అసలు పనే చేయలేమండి. అందుకే ఇలా అనిపించినప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిందే. ఇంకా అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మనకి అలసిపోయినాక కొన్ని సింబల్స్ అనేవి పంపిస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో బాగా నీరసంగా ఉండడం, లేజీగా ఉండడం, ఇంకా బాగా స్టమక్ ఎక్గా ఉండడం, మోషన్స్ అవడం, ఇలాంటివన్నీ అనారోగ్యాలు బారిన పడుతున్నట్లే మనకి మన బాడీ

బాడీ అనేది కూడా ఇలా ఇస్తూ ఉంటుందన్నమాట సింబల్స్. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను, అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ ప్రతి మీ కోసం బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఉన్నట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 1 గంటల 46 నిమిషాలు అవుతుంది అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. సో ఇంకా అలాగే కొన్నిసార్లు నచ్చినా నచ్చకపోయినా కెరియర్ని కొనసాగించాల్సి రావచ్చు, అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక మరికొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక రకమైన నిరుత్సాహం మనకు వస్తుంది, ఇంకా చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటాం. ఇంకా లైఫ్ పైన నెగిటివ్ ప్రభావం చూపే సిచ్యువేషన్ను దూరం చేసుకోవాలి అంటే బ్రేక్ అనేది కంపల్సరీ అండి. సో మన ఫుడ్ యొక్క హ్యాబిట్స్ కూడా మనకి బ్రేక్ అవసరం అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తాయంట. ఈ ప్రాసెస్లో తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా అసలు తినాలి అనిపించకపోయినా ఇంకా స్నాక్స్ లాంటివి అలాగే చాలా అనారోగ్యకరమైన ఫుడ్ పైకి మనసు మళ్ళినా అసలు సందేహించాల్సిందే అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో సాధారణంగా మనసుకి నచ్చిన పనులు చేసేటప్పుడు ఒక రకమైన ఉత్సాహం వస్తుందండి, కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటే మాత్రం అన్నీ పక్కన పెట్టేసి బ్రేక్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇంకా ఇలా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు మనకి మనమే ఎలా రీఛార్జ్ అవ్వాలి, ఇంకా శారీరకంగా మానసికంగా కనిపించే లక్షణాలన్నీ మనం చేసే పనిని ఆ యొక్క క్వాలిటీని దెబ్బతీయడంతో పాటు ఇంకా అనుబంధాలపైన కూడా నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అందుకే వీటి నుంచి బయటపడేదాకా బ్రేక్ తీసుకోవడం మంచిది. అది రోజుల వారాల నెలల అనేది మీ యొక్క లక్షణాలను బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇలా విరామం తీసుకునే సమయాన్ని మీకు నచ్చిన టేస్ట్ పైన అభిరుచుల పైన కాన్సన్ట్రేట్ పెట్టేయచ్చు. అలాగే కెరియర్ బిజీలో పడి మీరు పక్కన పెట్టేసిన అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నచ్చితే గార్డెనింగ్ చేయొచ్చు, ఇష్టమైన సంగీతం వినడం, వ్యాయామం, ధ్యానం, లేకపోతే బుక్స్ రీడింగ్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం గడపడం, వెకేషన్, ఇవన్నీ శరీరాన్ని మనసుని మనకి రీబూస్టప్ చేసేస్తాయి అన్నమాట. ఇలా రీఛార్జ్ అయితే కనుక మన యొక్క పర్సనల్ పనుల్లో అయినా సరే కెరియర్లో అయినా సరే కొత్త ఉత్సాహంతో తీసుకుపోవచ్చు. ఏమంటారు, ఈ విధంగా హ్యాపీగా మన బాడీ ఏమేమి సంకేతాలు ఇస్తున్నాయి, ఏమేమి సింబల్స్ ఇస్తున్నాయి, మనకి బ్రేక్ కావాలి అని తెలుసుకున్నారు కదా. బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు మనం ఎలా రీబూస్టప్ అవ్వాలో కూడా తెలుసుకున్నారు కదా. ఈ విధంగా రీఛార్జ్ అయ్యి మీ లైఫ్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ హ్యాపీగా బిందాస్గా లైఫ్ లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మన కృష్ణాతీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7 o'clockకి మనసుని మనసులో కలుసుకుందాం. అండ్ మీరు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జల్జీవన్ మిషన్ పథకాన్ని మళ్లీ పొడిగించుకున్నామని తెలిపారు. ఉండవల్లోని తన నివాసంలో పాఠశాల విద్య, మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నతస్థాయి సమీక్షని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధీనంలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా యువతకు స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో స్కిల్ స్టార్టప్ భారత్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 5.30 కోట్ల రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన తొలిదశ స్కిల్ సెంటర్ అభివృద్దికి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆవాసి ప్రత్యేక పోస్టర్ను పార్వతీపురం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ నాగశివజ్యోతి అన్నారు. ఈరోజు పార్వతీపురం ప్రభుత్వ జిల్లా

ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వరి, మినుములు, కంది వంటి పంటల్లో అధిక దిగుబడి రకాల విత్తనాలను రైతులు సొంతంగా విత్తన క్షేత్రంలో తయారు చేసుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని ఏపీసీపీ డీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 తేదీ వరకు సేవసేతు అభియాన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈకే వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ఒంగోలులోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సేవసేతు అభియాన్లో ప్రజలకు సోలార్ రూఫ్ టాప్పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:04 కావస్తోంది అండ్ మరి కొద్ది క్షణాల్లో అండ్ 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో. అండ్ ఇప్పుడైతే మీకోసం ప్రోమోస్
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: भोर की चौखट पर भक्ति की धारा
4: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी
5: ये आकाशवाणी है अब आप विमलेंदु पांडे से समाचार सुनिए
3: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक
4: आकाशवाणी है ना
6: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक
3: शाम सुहानी हो
7: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे
4: घर पहुंचते ही थकान कैसे हो मनोरंजन
3: आकाशवाणी है ना

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో
మానసిక ఆరోగ్యం.

0: క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:15 కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ ఇట్స్ టైం ఫర్ మన్సన్ అంటే నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866240884 0868648481 వాట్సాప్ పంపించేసేయండి. సో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మన షోకే వెల్కమ్ చెప్పేసేద్దాం. అండ్ ఇప్పుడైతే మీకోసం దసరా మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే విన్న తర్వాత మన మనసుని మనసాకైతే వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ నేను అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866240884 0868648481 వాట్సాప్ పంపించాలి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7:20 కావస్తుంది. అండ్ మనం ఉన్నాం మంచిన మంచైలో. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866-244-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నన్ను నొక్కితే ఏడుస్తాను, వదిలేస్తే ఆగిపోతాను. బాగుంది కదా క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అండి. నన్ను నొక్కితే ఏడుస్తాను, వదిలేస్తే ఆగిపోతాను. మీ అందరికీ తెలిసిపోయింది కదా, ఇంకేందుకు ఆలస్యం? మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే వాట్సాప్ పంపించాల్సిందే కదా. సో 0866-244-8814కి 0866-244-8814కి వాట్సాప్ పంపించేసేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, నన్ను నొక్కితే ఏడుస్తాను, వదిలేస్తే ఆగిపోతాను. ఆలోచిస్తూ ఉండండి అండ్ వాట్సాప్ పంపించేస్తూ ఉండండి, అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
7: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల 26 నిమిషాలు అవుతుంది. అండ్ మనం మొన్న మంచన్ మంచాయిలో అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నన్ను నొక్కితే ఏడుస్తాను, వదిలేస్తే ఆగిపోతాను, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి అండ్ మీకు ఆన్సర్ తెలిస్తే 0866248814 0866248814 వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి

హెల్లో కైండ్ నరేష్ రోజా శిరీష యా ఫైన్ అండి. ముసాపేట్ నుంచి మెసేజ్ చేశారు అండ్ అలాగే థ్యాంక్ యూ నానిగారు అండ్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ అలాగే ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి పుట్టుపాకి నుంచి పులపాటి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి నీలాంధ్ర హరిణి సారీ అండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండోయ్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ మాధవి గారు అండ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు గుడ్ ఈవినింగ్ అండి కరెక్ట్ ఆన్సర్ అండ్ మాధురి అండ్ ధృతి కెనడా సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనసలిపురం నుంచి యా కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నా అన్నకపోయినా వేస్తానండి అదే. అండ్ భాస్కర్ గారు పడినా యా కరెక్ట్ ఆన్సర్ అండి. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రాధా మున్నా ఎల్లూరు నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి యా వెల్కమ్ టు మన్సూన్ మ్యాన్స్ అని అంటున్నారు పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఫైన్ అండి. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అలాగే గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అలాగే సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వీక్లీ బ్రదర్ నిజామాబాద్ వీక్లీ బ్రదర్ మురహర్ యశోదా జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అలాగే నరేష్ రోజా శిరీష సారీ అండి రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు యా కరెక్ట్ ఆన్సర్ అండి. రాజూరు నుంచి జయన్న గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. రెండు నుంచి శోభారాణి గారు సాగర్ చాందిని రియాన్స్ అండ్ రిత్విక ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. సత్య అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అలాగే అండ్ మధుర మండలం ఖమ్మం డిస్టిక్ మాలారం విలేజ్ నుంచి టెంపో రావు గారు తెలంగాణ నుంచి మెసేజ్ చేశారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి భానుప్రకాష్ సారీ అండి రాంగ్ ఆన్సర్. సో ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే నేను నొక్కితే ఏడుస్తాను అండ్ వదిలేస్తే ఆగిపోతాను హారన్ అండి. కాలింగ్ బెల్ అని చెప్పారా దానికి కూడా నేను ఆన్సర్ మీకు మార్క్స్ ఇచ్చేసాను హారన్ అనమాట ఆన్సరు. అండ్ చాలామంది 90% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సో అదనమాట ఆన్సర్ నక్కితే ఏడుస్తాను వదిలేస్తే ఆగిపోతాను హారన్ అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే పుట్టినప్పుడు తోకుంటుంది పెరిగే కొద్దీ తోకపోతుంది ఏమై ఉంటుంది ఆలోచించండి స్మార్ట్గా ఆలోచించండి. ఇది ఒక క్లూ ఏంటి అంటే లైక్ ఇలాగా థింగ్స్ కాదు ఆ యొక్క అదొక రకమైన ప్రాణి అనమాట లైక్. సో పుట్టినప్పుడు తోక ఉంటుంది పెరిగే కొద్దీ తోకపోతుంది ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండని అండ్ వాట్సాప్ పంపించేస్తూ ఉండని 0866240884 0866240884 0862641 4కి వాట్సాప్ పంపించేసేయండి.

0: FM 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 7:35 అవుతుంది. అండ్ మనమున్న మనసును మనసైలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పంపించేస్తూ ఉన్నారు. అండ్ 0866244888 అండ్ పుట్టినప్పుడు తోక ఉంటుంది, పెరిగే కొద్దీ తోక పోతుంది, అండ్ ఏమై ఉంటుంది అని అడిగాను. చాలామంది వాట్సాప్ పంపించేస్తూ ఉన్నారు, అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866244888 0868648841కి వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అంటే కెళ్ళు కన్న కనకరావు గారు పడిన, అండ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, నిజమా అండి, అదే బాగా సూట్ అయింది కదా నాకు. అండ్ అలాగే ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నరేష్ రోజా శిరీష, సారీ అండి రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడిన కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి వనస్థలిపురం కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే టెంపోరావు మల్లవరం విలేజ్ నుంచి తెలంగాణ, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఉన్న నుంచి సుబ్బారాణి రంగ

రావు, సాగరి, చాందిని, రియాన్స్ అండ్ రితిక్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ముంబై నుంచి మమ్మల్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్రూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీవి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధురి అండ్ ధృతి కెనడా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సైకం పోతిరాజు గారు అండ్ నసుగుంట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నీక్ష, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళీకృష్ణ మైసూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, నీలాంధ్ర కరెక్ట్ ఆన్సర్ అండి. లత ఫ్రమ్ ఉయ్యూరు, యా కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సో స్వీట్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా నాకైతే ఇది ఆన్సర్ అయితే తెలియదండి, నేను ఇది చేస్తున్నప్పుడు నేను ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మన వాళ్ళందరూ టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ అయిపోయారండి, సో నైస్. పుట్టినప్పుడు తోక ఉంటుంది, పెరిగే కొద్దీ తోకపోతుంది. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కప్ప అండి, ఫ్రాగ్. అంటే యాక్చువల్గా నాకు తెలియదు, అసలు నేను చూడలేదు, కానీ ఆన్సర్ నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు ఎందరూ పంపిస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే నేను అనవసరంగా క్లూ ఇచ్చా. మన వాళ్ళు ఇంత ఇంటెలిజెంట్ పర్సన్స్ అని తెలిసి ఉంటే, అఫ్కోర్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అని నాకు తెలుసు, బట్ మిమ్మల్ని అంత ఇబ్బంది పడడం దేనికి అని ఏదో లైట్ క్లూ ఇచ్చినట్టున్నాను. క్లూ ఇవ్వకపోయినా మీరు ఆన్సర్స్ చెప్పేశారు, సో స్వీట్. అండ్ మీకు వీలు ఉంటే సో ఓకే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మీ విన్నపం నాకు అర్థమైంది, సో ఐ విల్ ట్రై అండి, బట్ వి కాంట్ డూ అనమాట. సో పుట్టినప్పుడు తోక ఉంటుంది, పెరిగే గుర్తి తోకపోతుంది అనమాట. ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే ఫ్రాగ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఆల్మోస్ట్ 99% కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్ అండి. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. ఒక చెట్టుకు ఎన్నో పూలండి, పూలన్నీ తెల్లగా ఉంటాయి, ఏమై ఉంటుంది? ఓ సో స్వీట్ మాధవి, ఈరోజు ఏంటి అంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారంటారా? సో నేను ఎప్పుడు స్వీట్ అనే విషయం మీ అందరికీ తెలుసే కదా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఒక చెట్టుకి ఎన్నో పూలు, పూలన్నీ తెల్లగా ఉంటాయి. ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866244884కి, 0866244884కి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక చెట్టుకి ఎన్నో పూలు, పూలన్నీ తెల్లగా ఉంటాయి. సో ఫటాఫటమంటే ఆన్సర్స్ పంపించేసేయండి 0866244884కి, 0866244884కి. వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం కోర్ట్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ టైం చూస్తే 7 గంటలు దాటి 46 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం మన్సున్ మంచైలో. సో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెట్టు కింద పూలన్నీ తెల్లగా ఉంటాయని అడిగాను. ఆన్సర్స్ పంపించేశారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-244-1414కి నాకు వాట్సాప్ పంపించేయండి. అండ్ కనకారావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి జయలక్ష్మి గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి అండ్ సెకండ్ క్వశ్చన్కి అండ్ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో స్వీట్. అండ్ అలాగే నరేష్ అండ్ రోజా ముసపేట విలేజ్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఉన్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అండ్ చంద్రత్విక, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య

ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పడిన కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. సైకం పోతిరాజు గారు నసుకుంట నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మేడ్ నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహాబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి గారు, సారీ, రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ డోనాల్ బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు, సారీ అండి, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వెక్లీ బజార్ మొరహారి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి. యా ఫైన్ అండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి మహబూబ్ నగర్ నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందివర్ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి, సారీ అండి, రాంగ్ ఆన్సర్. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సులోచన గారు కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపక్క నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి చందన మాధవి జయశ్వి, సో అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ నరేష్, రోజా, శిరీష, ముసపేట విలేజ్ నుంచి, సారీ, రాంగ్ ఆన్సర్. అండ్ సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే స్టార్స్ అనమాట. స్కైలో ఉన్న స్టార్స్ నక్షత్రాలు. ఒక చెట్టుకి ఎన్నో పూలు, పూలన్నీ తెల్లగా ఉంటాయి, స్టార్స్ అనమాట. సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప. సో ఆన్సర్ ఏంటి అంటే నక్షత్రాలు, స్టార్స్. సో లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నన్ను ఎంతగా ఎక్కువగా వాడితే అంత చిన్నదవుతాను, ఏమై ఉంటుంది? నన్ను ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంతగా అంత చిన్నదాన్ని అవుతాను, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ చేసేస్తూ ఉండండి. నన్ను ఎంత ఎక్కువగా వాడితే అంత చిన్నదాన్ని అవుతాను, ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. 0866244888 0868624481 వాట్సాప్ పంపించేసేయండి. నన్ను ఎంత ఎక్కువగా వాడితే అంత చిన్నదాన్ని అవుతాను, ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం దమ్కి దాస్క దమ్కి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం జస్ట్ 7:30 53 అవుతుంది. అండ్ మనము నా మన్సన్ మన్సాలని అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఎంత ఎక్కువగా వాడితే అంత చిన్నదాన్ని అవుతాను అన్నారు. అండ్ చాలామంది ఆన్సర్ కరెక్టా కాదా అనేది మిగతా షేర్ చేస్తాను. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించేస్తారు ఏంటి అంటే, కెళ్ళు కన్ సాయి ఫ్రమ్ గుంటూరు నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆశయషి గారు, రాంగ్ ఆన్సర్. కనూరు నుంచి దత్తారావు గారు. అండ్ యా ఓకే, కరెక్ట్ ఆన్సర్ కనకరావు గారు పెడినా కరెక్ట్ ఆన్సర్. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు గారు, సాగర్, చాందన్, రియాన్, చంద్రత్విక, కరెక్ట్ ఆన్సర్. అండ్ నూనె నుంచి శోభారాణి గారు. అండ్ భాస్కర్ గారు పెడినా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా. రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్ జయశ్వి, మాధవి, చందన. యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు. మొత్తానికి 3 ఆప్షన్స్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు. యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి 3 ఆప్షన్స్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కృష్ణకుమార్ గారు మార్లపాలెం నుంచి, విలేజ్ నుంచి, కృష్ణా డిస్టిక్. యా కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుంచి విల్పాడు శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బండా విలేజ్ అదితి నుంచి. యా కరెక్ట్ ఆన్సర్ అండి. సైకం పోతరాజు గారు, నసుగుంట ఎలైజర్. ఓకే ఎరైజరా, ఓకే నాకు అర్థం అవ్వలే. అండ్ శ్వేత, లక్ష్మి, నీక్ష, హనీ, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మైసూర్ నుంచి మురళీకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. హిమావంత్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధురి అండ్ ధృతి కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి ఆదిత్య క్రీష్ గారు కరెక్ట్ ఆన్సర్. సో స్టార్టింగ్ సాయి ఫ్రమ్ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్ అన్నాను. కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే అందరూ ఆన్సర్స్ పంపిస్తున్నారు కదా, సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. అండ్ కనకారావు గారు పెడినా కరెక్ట్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. నూనె నుంచి శోభారాణి గారు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ చూస్తే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. అండ్ నేను ఎంత ఎక్కువగా వాడితే అంత చిన్నదాన్ని అవుతాను అని క్వశ్చన్ అడిగాను. యాక్చువల్గా నేను ప్రాబిలిటీ లేకుండే పెన్సిల్ అనుకున్నా, కానీ మన వాళ్ళందరూ క్యాండిల్, సోపు, పెన్సిల్ అండ్ అండ్ చాక్ పీస్ ఆల్సో. సో ఇవన్నీ ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, సరేలే ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మాకు ఇచ్చేయడం బెటర్ అని చెప్పేసి ఫస్ట్ సోప్ అన్న వాళ్ళకి రాంగ్ ఆన్సర్ చెప్పాను. కానీ మళ్ళీ దాన్ని కన్సిడరేషన్ తీసుకుని అందరికీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నానమాట. సో సోప్ యూజ్ చేసినా చిన్నదవుతుంది, పెన్సిల్ యూజ్ చేసినా చిన్నదవుతుంది, అండ్ చాక్ పీస్ యూజ్ చేసినా చిన్నదవుతుంది అలా అనమాట. సో పెన్సిల్, సోపు, చాక్ పీస్ ఇలా లైక్ దట్ ప్రాబిలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసానమాట. క్యాండిల్, పెన్సిల్, సోపు, చాక్ పీస్ లైక్ దట్ అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మన వాళ్ళందరూ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 100% అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఎవరికీ లేదు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ కానూరు నుంచి తాతారావు గారు. సో కొంచెం దగ్గరలో ఉన్న కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను. సో నేను ఎంతే కదా అండి, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టానన్న విషయం మీకు తెలుసు కదా. సో ఇంకా అదనమాట సంగతి, ఈరోజు అందరూ ఫుల్గా చక్కగా అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము కూడా మన వాళ్ళందరూ మంచి అంటే ఎటువంటి క్లూస్ లేకుండా చక్కగా మంచిగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా నేనైతే మన మనసు మనసుకైతే టటే గుడ్ బై చెప్పేసి టైం కూడా వచ్చేసింది ముచ్చటగా. లాస్ట్ టైం 3 క్వశ్చన్స్ తోటి, ఇప్పుడు 4 క్వశ్చన్స్ తోటి కంప్లీట్ చేసుకున్నాం మన మనసు మనసాయ్.

0: ఇక 8 o'clock డ్యూయెట్ డ్యూయెట్లో కలుసుకుందాం అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. వైద్య శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు 2026 సంవత్సరపు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. కాంతి ద్వారా నియంత్రించే అయాస్ ఛానల్స్ ఆప్టోజెనెటిక్స్ విధానాన్ని ఆవిష్కరించినందుకుగాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగమాన్, జార్జ్ నాగెల్లను ఈ అవార్డులకు సంయుక్తంగా ఎంపిక చేసినట్లు స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. ఉండవల్లోని తన నివాసంలో పాఠశాల విద్యా మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షను ఈ రోజు నిర్వహించారు.

సమీక్షను ఈరోజు నిర్వహించారు. గోదావరి జిల్లా బిక్కవోలులో జలజీవన్ మిషన్ పథకంలో మంచినీటి సరఫరా పనులకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని ఏపీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 5 కోట్లతో నిర్మించిన నూతన సాంకేతిక పరిజ్ఞాన కేంద్ర భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆర్థికాభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఈరోజు భీమవరంలో ఎకనామిక్ గ్రోత్పై సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని సుదూర ప్రాంతం నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పథకంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఉన్నాము డ్యూయెట్ డ్యూయెట్లో ఎంటర్ అయిపోతున్నాము అండ్ డ్యూయెట్ డ్యూయెట్లో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. మేము వింటూ ఎంజాయ్ చేయండి అండ్ ఇప్పుడైతే మీకోసం నువ్వే నువ్వే మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దామండి. సాంగ్ ఉదిత్ నారాయణ అండ్ నిత్య సంతోష్ని పాడారు అండ్ సిరివెన్నెల గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే

0: టైప్ 2. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. వార్తల వివరాలు. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో

0: భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చట్టమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో $100 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జెసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో ఆయన ప్రసంగిస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు, ప్రపంచ జీడీపీలో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ది అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు, పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత్ రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జైశంకర్ తెలియజేశారు.
2: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any relationship, it is refreshed, it undergoes a change. So it is very much more today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there are space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
0: భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు, పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్, అభివృద్ది చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమ్ ఎడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన, పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
3: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बनाने का लक्ष्य तय किया है.
0: సంచార్ సాతి పోర్టల్ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ది చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,557 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటల దాటి 40 నిమిషాలు కావస్తుంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డ్యూయట్. అండ్ ఎప్పుడైతే మీకోసం డ్యూయట్లో అంజీ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. మీ సాంగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు పాడారు. అండ్ భువనచంద్ర గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 59 నిమిషాలు దాటి 30 సెకండ్లు అవుతుంది అండ్ 9 o'clockకి మనం ఎంటర్ అయిపోతున్నాం మధుర స్వరాల్లోనికి. అండ్ మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ మీకోసం వస్తున్న పాట ఖైదీ నెంబర్ 786 నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దామండి. సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే జానకి గారు పాడారు అండ్ భువనచంద్ర గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఉన్నాం మధురస్వరాలు, బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మీకోసం లారీ డ్రైవర్ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, అండ్ సిరివెన్నెల గారు సాహిత్యం అందించారు ఈ పాట మీ అందరి కోసం.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసమ్మ పచ్చని కాపురం చిత్రం నుంచి అండ్ చక్రవర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు అండ్ వేటూరు గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 2 గంటల దాటి 31 నిమిషాలు అవుతుంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం నుంచి ఎంఎం కిరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటైపోతున్నాం వినిపించని రాగాల్లోనికి. అండ్ వినిపించని రాగాల్లో ఇప్పుడు మీకోసం వస్తున్న పాట బందిపోటు చిత్రం నుంచి ఈ పాట అయితే వినేసేద్దాం. అండ్ ఈ సాంగ్ ఘంటసాల గారు అండ్ పి సుశీల గారు పాడారు. అండ్ ఆరుద్ర గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఎప్పుడైతే మీకు సమ్మ బాబులగడ దెబ్బ చిత్రం నుంచి జేవి రాఘవులు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 20 నిమిషాలు కావస్తుంది. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రేమ కానుక చిత్రం నుంచి యాత్రే గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ముహూర్త బలం చిత్రం నుంచి పి సుశీల గారు పాడిన పాట.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడు మీ అందరి కోసం నిన్నే పిల్లాడితో చిత్రం నుంచి పి సుశీల గారు పాడిన పాట వింటారు.

0: Joint Justice Minister Arjun Ram Meghwal informed that the President appointed Chief Justice of Gujarat High Court Justice Sunita Agarwal, Chief Justice of Delhi High Court Justice Devendra Kumar Upadhyay and Chief Justice of Telangana High Court Justice Aparesh Kumar Singh as judges of the Supreme Court. And that is the end of this news bulletin.
1: సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమైన హిందీలో ఇంగ్లీష్లో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్జ్లపై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. మీ మాధవి సైనింగ్ ఆఫ్.

మీదింత వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి పివి దుర్గా భవానీ, వయలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం.